ఓం మనవే నమః, ఓం యశస్వినే నమః, ఓం యజమానాత్మనే నమః, ఓం యజ్ఞభుజే నమః, ఓం యజనప్రియాయ నమః, ఓం మేఢుష్టమాయ నమః, ఓం మృగధిరాయ నమః, ఓం మృగండుదనయ

ఓం శుద్ధస్ఫటిక సంగాసాయ నమః. ఓం శృతి ప్రస్తుత వైభవాయ నమః. ఓం హిరణ్యవాహవే నమః. ఓం సేనాన్యే నమః. ఓం హరికేశాయ నమః. ఓం దిశాంబదజే నమః. ఓం సత్పింజరాయ నమః. ఓం పశుపతజే నమః. ఓం దిశీమతే నమః. ఓం అధ్వనాంబదజే నమః. ఓం అభ్లుషాయ నమః. ఓం భగవతే నమః. ఓం భవ్యాయ నమః. ఓం వివ్యాధినే నమః. ఓం నిగదజ్వరాయ.

ఓం యక్షగంధర్వబంధిరాయ నమః, ఓం జటిలాయ నమః, ఓం చటులాపాంగాయ నమః, ఓం మహానటనలంపటాయ నమః, ఓం పాటలాంశవే నమః, ఓం పటుతరాయ నమః, ఓం పారిజాత ద్విమూలకాయ నమః, ఓం పాపాటవీ బృహద్భానవే నమః, ఓం భానుమత్ కోటికోటిభాయ నమః, ఓం కోటిగంధర్వ సౌభాగ్య సుందరాయ నమః, ఓం మధురస్మితాయ నమః, ఓం లాస్యామృతాబ్ధిలహరి పూర్ణేందవే నమః, ఓం పుణ్యగోచరాయ నమః, ఓం రుద్రాక్ష సంగమయాకల్పాయ నమః, ఓం కల్హారకిరణద్యుతయే నమః, ఓం అమూల్యమణి సంభాస్వత్ ఫణీంద్రకరకంకణాయ నమః, ఓం చిచ్చక్తిలోచనానందకం

దక్షాంఘ్రి స్థిత వామ కుంచితపదం శార్దూల చర్మాంబరం వన్యం డోలకరాభయం డమరుకం వామే శివాం శ్యామలాం కల్హారాం జపస్రక్సుకాం.

వేదమాత అనుగ్రహించినటువంటి శ్రీరుద్రము, రుద్రాధ్యాయము, శతరుద్రీయము అని చెప్పబడుతున్న పరమేశ్వరుని ప్రశస్తిని తెలియజేసే మంత్రరాశిలో నిన్నటి రోజున నాలుగవ అనువాకం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. భవ అని శివునికి పేరు. భవుడు అంటే కలుగువాడు అని అర్థం, కలిగే లక్షణం ఉన్నవాడు అని. పరమేశ్వరుడు భవ లక్షణం ఉంటేనే జగత్ అనేది ఉందిట. భవము అంటే ఏదుందో దానికి భవం అని పేరు, ఏది కలిగిందో దానికి భవం అని పేరు. పరమేశ్వరుడికి భవ అని పేరు ఎందుకు వచ్చిందంటే భవతి అస్మాత్ ఇతి భవః అని అర్థం చెప్పారు. ఎవరి నుంచి ఇది ఎంతా కలిగిందో అతడు భవుడు అని అర్థం. అలాగే ఎవడు ఈ జగద్రూపంగా కలిగాడో అతడు భవుడు. విత్తనం నుంచి చెట్టు వచ్చింది కనుక విత్తనాన్ని భవుడు అన్నాం. విత్తనం నుంచి చెట్టు రావడం అంటే పెట్టులోంచి వస్తూ వచ్చినట్టు రాలేదు కదా విత్తనంలోంచి చెట్టు. విత్తనమే చెట్టుగా పరిణమించింది. అలాగే భవుడే విశ్వరూపుడై ఉన్నాడు. అందుకే విశ్వేశ్వరుడే విశ్వరూపుడు. అందుకు విశ్వముగా కలిగిన వాడు భవుడు, విశ్వాన్ని కలిగించిన వాడు భవుడు. ఆయన వల్ల కలుగుతోంది, ఆయనే కలిగాడు. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని చెప్పినటువంటి. అందుకే యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయత్యభిసంవిశంతి అని ఉపనిషత్తు చెప్పిన మాట ఇది. ఎవరి నుంచి ఇదంతా కూడా జాయతే కలుగుతున్నదో, అందుకు సమస్తమైన కలుగుటకు కారణమైన వాడెవడో ఆయన భవ. అందుకే ఈ అనువాకంలో మొదట భవ అని చెప్పారు సృష్టికర్తృత్వ శక్తిని. ఇది పరమేశ్వరుడు సృష్టికారక శక్తిగా ఈ భవశక్తిని పంపిస్తాడు జగత్తులకి. ఈ భవ చైతన్యంతో వచ్చిన వాడే బ్రహ్మదేవుడు కూడా. అందుకే భవనిలో ఉన్న ఈశ్వర చైతన్యానికి భవ, బ్రహ్మలో ఉన్న ఈశ్వర చైతన్యానికి భవ అనే పేరుని చెప్పారు. ఈ విషయమే మనకి మహానుభావుడు పుష్పదంతుడు బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః అన్నాడు. రజోగుణంతో విశ్వోత్పత్తి చేసే భవనకు నమస్కారము. మన పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుడు కదండి అంటాం. బ్రహ్మదేవుడే. బ్రహ్మదేవుడికి శివునికి భేదము లేదు, విష్ణువుకి శివునికి భేదము లేదు, రుద్రునికి శివునికి భేదము లేదు. ఒకే ఈశ్వరుడు మూడై వచ్చినప్పుడు భవ అనేటువంటి రజోగుణ నియామక శక్తితో వచ్చినవాడు ఆయన. అలాగే జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః. ఈ మృడ అంటే ఆనంద స్వరూపుడు, అది శివునికి పేరు, అది కూడా మనకు వస్తున్నది. ఇక రుద్ర అన్నప్పుడు సంహార స్వరూపుడు. రుద్రుడు కేవలం సంహార స్వరూపుడు మాత్రమే కాదు, రక్షణ స్వరూపుడు అని కూడా మనం చెప్పుకున్నాం. ఆశ్రయించిన వారి దుఃఖాన్ని పోగొడతాడు గనక రుద్ర అంటే రక్షకుడు కూడా. అందుకే రుద్ర అనే ఒక్క నామంలోనే స్థితికారక లక్షణం, సంహార లక్షణం రెండిటిని నిక్షిప్తం చేస్తూ ఈ సంహార లక్షణాన్ని మరింత మనకు తెలియజేసేది శర్వ అనే నామం. నమ శర్వాయ చ పశుపతయే చ అని చెప్తున్నాం. శర్వ అంటే శృణాతి హినస్తి సర్వమితి శర్వః, సర్వమును నశింపజేయువాడు శర్వుడు, ప్రళయకారకుడైనటువంటి వాడు అని చెప్పడం. దీనికి మనకి వేదంలో తస్మా ఉపసంహత్రే మహాగ్రాసాయ నమః అన్నారు. మహాగ్రాసాయ గొప్ప భోజనము కలవాడు అన్నారు. మహాశనః అనే నామం మనకి విష్ణు శాస్త్రంలో కూడా కనిపిస్తుంది. మహాగ్రాస మహాశన అని లలితా శాస్త్రంలో కనిపిస్తుంది. అక్కడ స్త్రీలింగమైంది, ఇక్కడ పుంలింగంలో చెప్తున్నాడు. చైతన్యం మాత్రం ఒకటి. అందుకే మహాగ్రాసాయ నమః అని వేదమంత్రం చెప్తున్నది. ఆ మహాగ్రాస స్వరూపుడైనటువంటి వాడు శర్వుడు, ప్రళయకాలంలో సర్వులని హింసించేటటువంటి వాడు పశుపతయే. ముందే చెప్పుకున్నాం పశుపతి యొక్క లక్షణం. ఇక్కడ నామాల వరుస అంతా మనం పరిశీలిస్తూ ఉంటే శివుని యొక్క అష్టమూర్తుల్ని ఒక్కొక్క నామంలో, ఇక్కడ కొన్ని నామాల్లో, తర్వాత మరికొన్ని నామాల్లో ప్రతిష్ఠింపబడుతున్నాడు. మనం ఒకచోట చూడాలి. భవ శర్వ ఈశాన పశుపతి రుద్ర ఇవన్నీ శివుని యొక్క అష్టమూర్తులు. భవాయ అంటే కలిగించువాడు. ఈ కలిగేదంతా కూడా జలంలోంచి కలుగుతుంది. మొదట జలము, తర్వాత జగత్తు అని మనకి పురాణాల్లో ప్రళయం తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించినప్పుడు ఏకారణమైన జలాన్నే వర్ణించారు. ఈ జలమును అధిష్ఠించిన ఈశ్వర చైతన్యానికి భవము అని పేరు. అది జలం, అది విశేషం. అంటే జన్మ లయము దేని ఎందుకు కలుగుతుందో జలం అని చెప్పారు. ఇది ఒక విశేషమైనటువంటి శబ్దం మనకి. అలాంటి జలమును అధిష్ఠించిన ఈశ్వర చైతన్యం భవ అని. అందుకే ఈశ్వరారాధనలో మనం భవ శర్వ భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపత ఏ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ నిత్య పూజలో మనం అంటాం. మన శివుడు నామాలన్నీ తెలియకపోయినా, రుద్రమంతా తెలియకపోయినా ఎనిమిది తెలిస్తే చాలని చెప్పారు.
ఆ ఎనిమిదే శివుని యొక్క అష్టమూర్తులని, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు. ఇది బయట విశ్వంలోని మన శరీరంలోనే ఉన్నాయి. ఇక్కడిది అక్కడిది కూడా ఘోరాఘోర రూపాలతోనే ఉంటాయి. అవి రెండూ కూడా శివంగా పరిణమించాలి, అది మనం కోరుకునేది క్లుప్తంగా. ఇప్పుడు చెప్పిన ఈ ఇన్ని వర్ణనలు అష్టమూర్తులను ఆధారం చేసుకున్నవి. ఈ ఎనిమిదింటితో కూడినవే ఇవన్నీ కూడా. ఈ ఎనిమిది కూడా మనకు ఘోరముగా కాకుండా అఘోరంగా ఉండాలి. జలం కావాలి కానీ మనల్ని ముంచకూడదు. అగ్ని కావాలి కానీ అది మనల్ని తగలబెట్టకూడదు. భూమి కావాలి కానీ అది కంపించకూడదు అని అనుకుంటున్నాం కదా. అంటే మనకు అన్నీ కావాలి కానీ ఏవి బాధ పెట్టకూడదు. చివరికి మనలో ఉన్న చైతన్యం కూడా మనల్ని బాధ పెట్టకూడదు అనే మనం కోరుకోవాలి. అలాగే ఎనిమిది రూపములతో రుద్రుడు మనకు శివంకరుడై ఉండడానికి ఈ నామములు మన చేత పెద్దవాళ్ళు పూజ చేయించారు. అర్థం అయినా అవకపోయినా ఎనిమిది నామాలు అనేవాడికి అంతా అఘోరమే, అంతా శాంతమే, అంతా శివమే. ఆ నామాలను ఇక్కడ చెప్తున్నారు. ఈ పశుపతి లాంటి నామాల వివరణ మనం ముందే చెప్పుకున్నాం గనక ఇక్కడ వివరించట్లేదు. ఇలా స్వామి పంచకృత్య పరాయణత్వ లక్షణమంతా కూడా ఈ నామాలను నిక్షిప్తం చేసి భవాయ రుద్రాయ సర్వాయ పశుపతయే అనేటువంటి విశేషం చెప్పి సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాస్తే ప్రసూయంతే అని వేదం చెప్పింది. బ్రహ్మ విష్ణు రుద్రాదులందరూ ఏ పరమాత్మ నుంచి వచ్చారో ఆ పరమాత్మని ఇక్కడ భవా అని కీర్తించారు. ఇలాంటి వైదిక ప్రమాణములని తెలియజేస్తున్నది. ఈ అష్టమూర్తులను ఆరాధించడం వల్ల అతడు పశుపతయే అని తెలిస్తే పాశము నుంచి మనం విమోచన పొంది మోక్షాన్ని పొందుతాం. అందుకు పశుపతయే అంటే మోక్షకారకుడైన పరమేశ్వరుడు. పశుపతి నామం తలుచుకుంటున్నంతసేపు మనకు అభయం లభిస్తుంది. అదేమిటి అంటే ఈ బంధములు ఉన్నా ఈ తాడు ఆయన చేతిలో ఉంది. ఎంత విశేషం చెప్పారు అంటే శివజ్ఞానం లేనిది కైవల్యం లేదు. శివజ్ఞానం అంటే అర్థం ఏమిటి? శివజ్ఞానము అంటే శివుడు అంటే తెలుసు, నాకు త్రిశూలం పట్టుకుంటాడు, పైన జడల్ని వేసుకుంటాడు అని కాదు. సరే, ఆ రూపంలోని శివజ్ఞానం ఉంది అది తెలుసుకుంటే వేరే విషయం. ఆయన జటాజుటానికో జ్ఞానం ఉంది, ఆయన త్రిశూలానికో జ్ఞానం ఉంది. శివజ్ఞానం అంటే శివమంటే శుభం, శివమంటే శాంతి, శివమంటే క్షేమం, శివమంటే అతీతం, త్రిగుణాలకి అతీతమైనటువంటిది. ఆ జ్ఞానం వస్తేనే కైవల్యము. అందుకే శివం అవిజ్ఞాయ, శివుని గురించి తెలియనప్పుడు వాడికి జ్ఞానం రాదు అని శాస్త్రం చెప్తున్నది. అందుకు ఆ పరమేశ్వర జ్ఞానం ఒక్కటే కైవల్యదాయకం కనుక పశుపతయే జ్ఞానస్వరూపుడైన పరమేశ్వరుని చెప్పారు. ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం తలంచుకుంటే నమో నీలగ్రీవాయ శితికంఠాయ, ఎంత గొప్ప మాటగా చెప్పారండి ఇది. నీలగ్రీవా శితికంఠ అని వర్ణించారు ఇక్కడ. శివుడు నల్లని కంఠం ఉన్నవాడు అని. ఇదే నల్లని కంఠం ఉన్నవాడు నూరుకుంటే శితికంఠాయ అని వెంటనే అన్నారు తెల్లని కంఠం వాడు. నల్లని కంఠం ఉన్న శివుడు, తెల్లని కంఠం ఉన్న శివుడు రెండూ ఆయనట. ఏమిటండి ఇంత విశేషంగా చెప్పడం అంటే ఆయన రూపం కల్పన అనేది లోక రక్షణ కోసమే తప్ప ఆయనకు ఒక రూపం లేదు. ఆయన నీలకంఠుడైనా ఆయనే, శితికంఠుడైనా ఆయనే. తెల్లని స్వామిలో నల్లని కంఠండి, అదొక అందం. చక్కగా వెలుగుతున్న జ్యోతిలో నీలకాంతిలాగా స్వామి ఉందా అట్ట, అది విశేషం. ఆ నీలకాంతి ఆ కంఠ మధ్యంలో ప్రకాశిస్తూ ఉంటే స్వామి తెల్లని వాడు ఎలా ఉన్నాడంటే దాక్షిణ్యంబొక రూపు కట్టి ఎదుటంతా నిలిచినట్లున్నది. అక్షీణంబగు జ్యోతి మధ్యమున నీలాభన్ విడంబించు నీ రక్షాణైపుని చాటు శ్రీగళముతో రాజిల్లు సర్వేశ నా పక్షంబుండి స్మరింపు మామదిని దేవా నీలకంఠేశ్వర. ఆ పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడి ఉండగా ఆ మధ్యలో జ్యోతికి మధ్యలో నీలకాంతి వలె ఆయన కంఠంలో నీలపు కాంతి కనిపిస్తుందట. అది ఎందుకంటే రక్షణ మిమ్మల్ని కాపాడుతాను ఆయన అని చెప్పడానికి నీలకంఠుడై భాషిస్తూ ఉన్నాడు స్వామి. ఆ నీలకంఠుడు నిజానికి ఆయన చూడగానే తెలుసుకోవాలి ఆయన నీలకంఠుడు అయ్యాడు కానీ నిజానికి తెల్లని కంఠం వాడేనండి. అందుకే శితికంఠాయ, నీలకంఠం కాకముందో శితికంఠుడే కదా. మరి నీలకంఠుడు ఎందుకు అయ్యాడు? మనల్ని రక్షించడం కోసం. అందుకే నీలకంఠం చూడగానే పాపం తెల్లని గొంతు కాస్త నీలం చేసుకున్నాడే. ఎవరి కోసమయ్యా? మన కోసం. ఆయన కారుణ్యాన్ని చూపిస్తున్నాడు. లోక రక్షణ కోసం విషాన్ని కంఠంలో దాచుకుని నీలకంఠుడయ్యాడు గనక నీలగ్రీవాయచ శితికంఠాయ అని వర్ణించారు ఇక్కడ స్వామిని. ఆయనే నమకపర్దినేచ వ్యుప్త కేశాయచ. ఆ పరమేశ్వరుడు జుట్టు బాగా పెంచుకున్నటువంటి వాడు. కపర్దము అని స్వామి జటాజూటానికి పేరు. ఎంత జటాజూటం అండి అది, ఎంత జటాజూటం అంటే అగస్త్య మహర్షి సముద్రాన్ని తాగేసిన తర్వాత
భగీరథుడు తెచ్చినటువంటి జలంతో సముద్రం నిండిపోయింది. భగీరథుడు ఏ జలం తెచ్చాడు? శివుడు జడపాయల నుంచి వదిన కాసింత నీరు పట్టుకొచ్చి సముద్రం నిండిపోయింది అక్కడ. అంటే ఆయన ఒక పాయలో కొంత వదిలేడంటే అది అంతుందో అక్కడ, అంతని జడలో పెట్టుకున్నాడంటే ఆయన అంతున్నాడో. మహారూపాన్ని ఊహించుకుంటే అంత జటాజూటంలో ఆ గంగని నిబద్ధం చేశాడు. అందుకే స్వామి జటాజూటానికి కపర్ధము అని పేరు. కపర్ధం అంటే కం పర్ధయతి ఇది కపర్ధం అని. కమ్ అంటే జలం, పర్ధయతి అంటే పాలించినది నియంత్రించినది అని అర్థం. జలమును నియంత్రించేటటువంటి జటాజూటం కలవాడు గనక, అంటే బ్రిడ్జి కట్టిన వాడు మొదటే ఆయన, జలాన్ని నియంత్రించినటువంటి వాడు, తన జటాజూటంతోనే కట్టేట. అంత దుడుకుళ్ళ గంగ ఆ జడలోకి వచ్చేటప్పటికీ ఎలా రావాలో బయటకు తెలియలేదు. అంత ఆకాశ పథంలోంచి దిగింది, కానీ ఆ తలలో ఇమిడిపోయింది. అలా ఉన్నాడాయన. అందుకు అంత మహాజటాజూటంట. కపర్ధినే శివుని జటాజూటాన్ని తలంచుకుంటే ఒక సిద్ధి ఉందండి, అదొక విశేషం. మనకి ఇక్కడ ప్రతి మంత్రంలో ఆ నామంలో ఓ భవాయ అర్థం చేసుకున్నాం అని కాదు, భవ అనే శబ్దం మనలో చెవిలోంచి వెళ్ళిందంటే ఒక ప్రయోజనం ఉంది. అలాగే కపర్ధినే అనగానే అంత జటాజూటం ధరించుకున్న పరమేశ్వరుని ఒక్కసారి తలంచుకుంటే కలిగే శక్తులు ఎన్నో అంటే, ఆ జడలో ఎన్ని ఉన్నాయో అన్ని శక్తులుట. ఆ జడలో ఎన్ని శక్తులు ఉన్నాయో తెలుసా? ఊహించగలమా? ఊహించగలం, మీరు ప్రయత్నించండి. ఎలాగూ దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానిద్దామని యజ్ఞం చేస్తే ఆయన ఏం పట్టించుకోకపోతే అమ్మవారు బయలుదేరారు, ఈయన ఇంతే అవమానించినా పట్టించుకోడు, శివ ద్రోహుల్ని శిక్షించడానికి నేనే బయలుదేరుతానని వెళ్ళింది ఆ తల్లి. వెళ్ళిన తర్వాత ఆ తల్లి దక్షుడు శివనిందకుడు గనక శివనిందకుడు కూతురుగా ఉండరాదని దేహాన్ని త్యాగం చేసింది. అప్పుడు కబురు అందిన తర్వాత ఆయన లేచాడు. లేచి ఏం చేశాడు? ఒక్క జడ తీసేటండి, తీసి కొట్టాడు. కొడితే ఎవడొచ్చాడో తెలుసా? అభ్రమ్లహాదిభ్ర విభ్రమ భ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమరా వచ్చాడు ఒక ఆయన. ఎవడు? వీరభద్రస్వామి. ఆయనకి ఎన్ని చేతులు అంటే 1000 చేతులతో వచ్చాట. ఆయన 3 కళ్ళతో 1000 చేతులతో 1000 చేతులకు ఆయుధాలతో భద్రకాళి సమేతుడే వెనకాల రుద్రగణాలతో సహా వచ్చాట. ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక్క జటాజూటం నుంచి వచ్చాడు. ఇలాంటి జడలు ఎన్నున్నాయో అంటే ఎన్ని శక్తులున్నాయో దానిలో ఆలోచించుకోండి. ఒక మహాగ్నికి ఎన్ని శిఖలున్నాయో పరమేశ్వరుడికి అంత కపర్ధం ఉన్నది. అది విశేషం. స్వామి కపర్ధము కం పర్ధయతి. మనం మొదటే చెప్పుకున్నాం శివుడంటే ఎవరు? యజ్ఞాగ్ని స్వరూపుడు అనేటటువంటిది. అందుకే శివుణ్ణి ధ్యానిస్తున్నామంటే యజ్ఞాగ్నిని ధ్యానిస్తున్నాం. యజ్ఞాగ్నిని మనం రగిల్చినప్పుడు ఒట్టి అగ్ని యందు నెయ్యి పోస్తే ఏ దేవతకి అందదు. అగ్నిని రగిల్చినప్పుడు స్వామిధేని మంత్రములు మనం చదువుతున్నాం. ఆ మంత్రాలు చదివినప్పుడు విశ్వవ్యాపకమైన ఏ ఈశ్వర చైతన్యం ఉందో దాన్ని ఇందులో ఆవహింపజేస్తున్నాం. ఆ ఈశ్వర చైతన్యమే ఇంద్రుడుగా వరుణుడుగా యముడుగా మిగిలిన దేవతలుగా ఉంది గనక ఆ అగ్నియందు మనం సర్వదేవతలకి సమర్పణ చేస్తున్నాం. అంటే అగ్నియందు ఎవరు ఆవహింపబడ్డారు? ఈశ్వర చైతన్యం ఆవహింపబడింది. అందుకే రుద్రుడు అగ్నిహోత్ర స్వరూపుడు. అగ్నియందు ఆహుతులు ఇవ్వడం ఎలాంటిదో శివలింగానికి అభిషేకం చేయడం అలాంటిదే అని చెప్పుకున్నాం. విశ్వమంతా అగ్ని సోమాత్మకమనే ఫార్ములాతో నడుస్తుందని వివరమంతా చెప్పుకున్నాం. మళ్ళీ ఆ వివరం నేను చెప్పను, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే పరమేశ్వరుని తలంచుకున్నామంటేనే ఎర్రని జటలవాడు ఆయన. ఆ అగ్నికి ఎన్ని శిఖలో మనకేం తెలుసండి? అనంత శిఖలున్నాయి. ఆ నాలుకలు పెంచుకుంటూ వెళ్ళి దేన్నైనా దగ్ధం చేయగలిగే శక్తి అగ్నికి ఉంది. అలాంటి మహాగ్ని స్వరూపుడైన పరమేశ్వరుడు అంత అగ్ని ప్రజ్వరిల్లడానికి కారణం రసం వల్ల ప్రజ్వరిల్లుతుంది. అందులో మన ఆహుతులు వేస్తేనే కదా ప్రజ్వరిల్లుతుంది. ఆజ్యం పోస్తే ఆ రసం ఎవరు? మళ్ళీ ఆ రసము ఆయన స్వరూపమే. రసం ఆయన నుంచే పుడుతుంది. అగ్ని లేనిది రసం లేదు, రసం లేనిది అగ్ని లేదు. ఇవి పరస్పరం ఆధార ఆధేయములు. ఈ అగ్ని సోమములే శివ పార్వతుడుగా చెప్పబడుతూ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఈ మొత్తం తత్వమే శివస్వరూపంలో ఉందని జటాజూటములన్నీ కూడా అగ్నిశిఖలని చెప్పి అందులో పడుతున్నటువంటి అందులో ఉన్న గంగా చంద్రలేఖ ఈ రెండు కూడా రసానికి సంకేతమైతే ఆ జడలు అగ్నికి సంకేతమని ఈ మొత్తంగా మనం యజ్ఞాగ్నినే శివస్వరూపంలో చూస్తున్నామని చెప్పుకున్నాం. ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే శివుని యొక్క ఆ స్వరూపాన్ని భావించిన వెంటనే ఈ విశ్వమనే యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ మూల చిదగ్ని కుండం
అందులోంచి ఆవిష్కరిస్తున్న ఈశ్వర శక్తి మనకు అవగతమవుతుంది. ఇదే చిదగ్నికుండ సంభూత అయినటువంటి పరాశక్తి విశేషం. ఇవన్నీ ఒకదానికో సంబంధం ఉన్నటువంటిది. అది యజ్ఞస్వరూపము గనుకనే యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి అని అక్కడ చెప్పుకున్నాం. యజ్ఞో యజ్ఞ విదవ్యంగో యజ్ఞాంగో అని చెప్పుకుంటున్నాం విష్ణు శాస్త్రంలో. యజ్ఞ భుగ్యజ్ఞ కుజ్ఞజ్ఞి అనే మంత్రములన్నీ కూడా అందుకే ఇదంతా ఒక మహాయజ్ఞస్వరూపం. యజ్ఞస్వరూపమే విశ్వవ్యాపకమైంది గనక యజ్ఞో వై విష్ణుహు అని చెప్తున్నాం. అందుకే వేదం ఎప్పుడు ఒకే పరమేశ్వరుని చెప్తున్నది అని మనం భావించడానికి కారణం ఇది. ఇది ఎందుకు చెప్తున్నామంటే రుద్రా అనేటువంటిది ఆ అగ్నితత్వం అని రుద్ర శబ్దానికి అర్థం చెప్పినప్పుడే చెప్పుకున్నాం మనం. రుద్ర అనే దానిలో ఉన్న అగ్ని లక్షణం ద్రావ అందులో ద్ర అనే శబ్దం. రుద్రలో రెండు రకారములు ప్రగాఢంగా మనకు కనిపిస్తున్నాయి. రకార ప్రాధాన్యం, రకారం అగ్నివాచకం, పైగా ద్ర అనే శబ్దం ఉంది. ద్రవీభూతం అంటే రుద్రుడు అంటే కరిగించేవాడు అని అర్థం. ద్రవీభూతం చేసేవాడు అగ్ని యొక్క లక్షణం కదండి, కరిగిస్తుంది. ఆ కరిగేది అగ్నిలో పడి మళ్ళీ అగ్ని ప్రజ్వలింపజేస్తుంది. ఈ పరస్పర ఆధారాధేయ తత్వమే విశ్వమంతా వ్యాపించింది. ఎంత సైన్స్ రుద్రనామంలో ఉందో మీరు చూస్తే, రుద్ర అన్నప్పుడు మనలో ఆ ఎనర్జీ అంతా కూడాను ఉత్పన్నమవుతున్నది. ఇలా మనం ఒక్కసారి గమనించినప్పుడు ఆ రుద్రస్వరూపంలో కరిగించే లక్షణం ఉంది. అదే ఆ కరిగించడమే ఏడిపించడం. అందుకే ఏడిపించేవాడు అన్నారు. ఆ ఏడిపించడం బాధించి ఏడిపించచ్చండి, పరమేశ్వరుడు ఇంకోలా కూడా ఏడిపిస్తాడట. అది ఎలాగుంటే ఆ ఈశ్వరుని యొక్క కారుణ్యం కానీ ఆయన మహిమ కానీ ఆయన యొక్క లీల కానీ వైభవం కానీ తెలిస్తే కరగగలిగే లక్షణం ఉన్న వెన్నలాంటి మనస్సు కరిగిపోతుందండి. అలా కూడా ఏడిపిస్తాడు ఆయన. అందుకే ఈశ్వరు లీల వింటే చెమరించని కన్ను వృధా కదండి. ఆ ఈశ్వరుడు ఆ విధంగా కూడా కరిగిస్తాడట. అలా కరిగిపోవడానికి భక్తి అని పేరు. ద్రవించిపోవడమే భక్తి అంటే ద్రవించిపోయే లక్షణానికి భక్తి అని పేరు. ద్రవీభూతం కాని వాడికి భక్తి రాదు. ఎంత విష్ణు కథ చెప్పినా ఎంత శివ కథ చెప్పినా అలా బండలాగుంటే వాడెవడు బతుకు బాగు చేయలేడు వాడికి. అందుకు వాడు కరిగిపోవాలంటే అలా కరిగించే శివుడు ఉండాలి. అందుకే ఒక భావన మన అందమైన భావన ఒకసారి చేసుకున్నాం, ఒక్కసారి తలంచుకోవాలి. అది రుద్రుడు అనేవాడు ఒక మహాగ్ని అయితే మనం చేసేది నమస్కారం. నమస్కారం అంటే మనస్సే నమస్సు అన్నాం. ఆహుతి వేయడం యజ్ఞంలో చేసే ప్రక్రియ. అందులో స్వాహ అని వేశాం, అంటే నాది కాదు నీదే అని చేసాం నమమ. అలాగే దాని బదులు మనస్సు ఇవ్వడం నమః. ఇది ఇచ్చినప్పుడు కూడా మన మనస్సు ఒక నెయ్యిలా పడిపోవాలి ఆయనలో. చివరికి మనస్సుకు ప్రత్యేకమైన ఉనికి ఉండకూడదు. ఆ మనోలయమే మోక్షం. అది నమస్కారం ద్వారా మనకి సిద్ధించాలి. అందుకు ఏం చేయాలంటే మనం నేతిని అగ్నిలో వేయాలి అంటే అది గడ్డ కట్టుకుపోతే అగ్నిలో వేయలేం. అప్పుడు ఏం చేస్తాం దాన్ని? ఆ అగ్ని దగ్గరే పెడతాం, అగ్నిహోత్రం దగ్గరే పెడతాం. పెట్టినప్పుడు అది ఏమవుతుంది? కరుగుతుంది. కరిగిన తర్వాత ఏం చేస్తున్నాం? అందులో వేసేసాం. అలాగే అహంకారంతో పేరుకుపోయి గడ్డ కట్టుకుపోయిన ఈ మనస్సుని శివ భావన శివచింతన అనేటటువంటి దాన్ని తగిలిస్తే శివుడు వేడి తగలారండి. ఈ మనస్సు అనేటువంటి కరడు కట్టినటువంటి ఆ నెయ్యికి శివుడు వేడి తగలాలి. శివుడు వేడి తగలటువంటి శివస్పృహ శివజ్ఞానం శివచింతన అనే సెగ తగిలితే ఇది కరిగిపోతుంది. కరిగి తర్వాత ఏమవుతుంది? అగ్నిలో పడిపోతుంది. పడిపోయాక ఇంకా దాని ఉనికి లేదు. అది విశేషం. అందుకే కరగడం భక్తి, అందులో చేరిపోవడం ముక్తి. ఇది విశేషం. అందుకు ఆ కరిగే లక్షణం రుద్రుడి దగ్గర మనకు కరగాలి. అలా మనస్సును కరిగించే లక్షణం ఆయన దగ్గర ఉంది. అది విశేషం. మనం అన్నిటికీ ఏడుస్తాం, నిజంగా ఏడిపించే లక్షణం అక్కడ ఏం లేదు, బ్రహ్మచేత ఏడుస్తాం. కానీ ఏడిపించే లక్షణం ఈశ్వరుడి దగ్గర ఉంది అని తలంచుకుంటే ఏడుస్తాం. ఇంకా కనపడవా స్వామి అని ఏడుస్తాం. ఇంకా అనుగ్రహించవా స్వామి అని ఏడుస్తాం. ఆహా ఇంత గొప్పవాడివా స్వామి అని ఏడుస్తాం. భక్తులందరూ ఏడిచి ఏడిచి ఏడిచి వెళ్ళారు. అలా ఏడవాలని ఏడిచి వెళ్ళారు. తదపి తినజానే విలపనం అన్నారు. అలా ఏడిపించే రుద్రుడు. అందుకు ఆ కపర్ధమ తలచుకోగానే ఈ అగ్నిశిఖలు ఈ జటాజూటమంతా గుర్తుకొస్తుంది. కంపర్ధయతి, ఈ రసాన్ని అంతటినీ కూడా వ్యవస్థీకరించేటువంటి మహాగ్ని స్వరూపుడు గనక కపర్ధినేచ అయితే ఇంత జటాజూటం పెట్టుకున్నాడు గనక ఈయన ఎప్పుడు జడలు పెట్టుకుంటాడు అని ఫైనల్ డెసిషన్కి రాలేమిట. వ్యుక్త కేశాయచ మొత్తం గొరిగేసుకుని కూడా కూర్చుంటాడు ఆయన. చాలామంది రెండు వేషాలు వేసేవాళ్ళు కనిపిస్తుంటారు మనకి. ఎందుకంటే ఇంత ఇది మంచి వ్యాపారంగా భావించే వాళ్ళు ఉంటారు.
శంకరులే చెప్పారు, జటిలి ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష అన్నారు ఆయన. కడుపు నింపుకోవడానికి వేషాలు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, సరే వాళ్ళని వదులుదాం. కానీ యతి సంప్రదాయంలో జటి ముండి ఈ సంప్రదాయాలు ఉన్నాయి. జడలు ధరించిన గురుస్వరూపాలు ఉన్నాయి, జడలు ధరించిన గురుస్వరూపాలు ఉన్నాయి, జడలు లేని గురుస్వరూపాలు ఉన్నాయి. వ్యుక్త కేశాయచ అంటే తల గురిగించుకున్న గురువులు. కనుక ఇక్కడ చెప్పబడుతున్నది ఎవరు, యతీశ్వరుల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చవో నమః, సంసారుల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. అదేమో లంపటులు, ఇది ఏ లంపటులు లేని వాళ్ళు. ఇదేనండి మనం చుట్టూ ఉన్న చూస్తున్న ప్రపంచం. ప్రవృత్తి మార్గంలో కొందరు, నివృత్తి మార్గంలో కొందరు, వైరాగులు కొందరు, సరాగులు కొందరు, సంసారులు కొందరు, సన్యాసులు కొందరు, అనేక వృత్తులు వారు ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్నిగా ఉన్నాయో అన్నింటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. అంత గొప్ప సన్యాసుల దేవుడు లేడు, అంత గొప్ప సంసారుల దేవుడు లేడు పరమేశ్వరుడు. అందుకే లంపటం ఆయనకు ఉంది. ఎంత లంపటం అండి, శివుణ్ణి లంపటుడు అనకుండా ఊరుకోగలమా? ఎంత లంపటం. కాకపోతే పొద్దున సమయానికి సూర్యుడిని పంపించి మళ్ళీ సమయానికి వాడిని వెనక్కి తీసుకొచ్చి వాడిలోంచి తన వెలుగును పంచుతూ, వీడు బాధపడుతున్నాడా వాడి బాధపడుతున్నాడని వాడిని కాపాడి భక్తవత్సరుడిని పేరు తెచ్చుకుని ఇన్ని అవస్థలు ఆయనకి ఎందుకండి? ఎంత లంపటమో, వీళ్ళు ఎక్కడ పాడిపోయి వీళ్ళు ఎక్కడ పాడైపోతారో అని వేదాన్ని ఏర్పాటు చేసి అది ప్రపంచంలో వృద్ధి చేయడానికి మరో గురువుల్ని పెట్టి ఎక్కడ ధర్మం తింటే అక్కడ దెబ్బతింటే అక్కడ తాను మళ్ళీ అవతరించి ఇన్ని లంపటాలు పెట్టుకున్నవాడు గృత్సేభ్యో గృత్సపతి భిత్తవరమ, అంత పెట్టుకున్నాడు అంటాం కానీ ఏ లంపటం లేనివాడు ఆయనే. అందుకు సన్యాసుల రూపంలో, యతుల రూపంలో, గురువుల రూపంలో ఉన్న పరమేశ్వరుడు. ఇక్కడ పరమేశ్వరుడు ఆది గురువు అని వర్ణిస్తున్నారు. ఈ మంత్రము ఈశ్వరుని యొక్క గురుస్వరూపాన్ని తెలియజేసే మంత్రం. కపర్దినేచ వ్యుక్త కేశాయచ. అయితే ఇలాంటి గురువులు ఎవరైనా ఉంటే ఉదాహరణలు చూపించండి. ఈశ్వరుడికి ప్రతి రూపానికి మనం ఉదాహరణ చూపించాం. రథాలెక్కేవాడు అంటే రథాలెక్కే వాళ్ళందరూ శివుడే ఒప్పుకుంటాం, కానీ శివుడు ఎప్పుడైనా రథం ఎక్కాడా అంటే త్రిపురాసుర సంహారం కథంతా పట్టుకొచ్చామే. వేటగాళ్ళందరిలోనే శివుడు ఉన్నాడు ఒప్పుకుంటాం, కానీ శివుడు ఎప్పుడైనా వేటగాడయ్యాడా? ఆదికి రాత్రుని పట్టుకొచ్చామే. మరి కపర్దినేచ వ్యుప్తకేశాయచ కూడా రెండు రూపాలు మాకు చూపిస్తేనే నమ్ముతాం. చెప్దాం, కపర్దినే ఎవరు, వ్యుప్తకేశాయచ ఎవరు? కపర్దినే జడలు ధరించి కూర్చున్నటువంటి వాడు ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు. వటవృక్ష నీడలో జడలు ధరించి చంద్రలేఖను పట్టుకుని చుట్టూ వృద్ధ శిష్యులను కూర్చోబెట్టుకుని ఆయన చిన్ముద్ర చూపించిన రూపం కపర్దినే అంటే దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న రుద్రునికి నమస్కారము అని. మరి వ్యుప్తకేశుడు ఎప్పుడయ్యాడండి? జడలు ధరించిన వాడైతే ఓకే, గుండు రూపంలో ఆయన ఎప్పుడు వచ్చాడండి అంటే ముక్త్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి. ఆయన మౌనంతో చిన్ముద్ర పట్టుకుంటే బ్రహ్మవాదులందరికీ అర్థమైందిట, మరి లోకానికంతరికీ ఎలా అర్థమవుతుంది అనుకున్నట్ట. అనుకుని ముక్త్వా మౌనం, మౌనాన్ని విడిచిపెట్టేసేట. మౌనాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు? వట విటపినో మూలతో నిష్పతంతి. మర్రి చెట్టు మొదలను విడిచిపెట్టేసి వచ్చేసాట భూమి మీదకి. ఎవరుగా వచ్చాడయ్యా? శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. అదండి యుక్త కేశాయచ అంటే ఎవరు? మన ఆదిశంకరుల రూపంలో వచ్చిన శివునికి నమస్కారము. అయ్యా రుద్రంలోనే శంకరుల గురించి చెప్పారా? రుద్రం పలానా బీసీ నాడు పుట్టింది, ఏడి నాడు పుట్టింది, పలానా ఏడికి పోయే పుస్తకం కాదండి. వేదం అనంతకాల దర్శనం. అందులో జరిగిన అవతారాలు మాత్రమే ఉండవు, జరగబోయేవి కూడా ఉంటాయి. శంకరాచార్యులు ఏ రుద్రంతో అభిషేకం చేసుకునేవారో ఆ రుద్రంలోనే ఆయన అవతారం గురించి ఉంది. అది విశేషం ఉంటుందండి. మరి రామచంద్రమూర్తి ఏ వేదాన్ని అధ్యయనం చేశాడో అదే వేదంలో రామకథ ఉంది. కృష్ణ పరమాత్మ ఏ వేదాన్ని నేర్చుకున్నారో అదే వేదంలో కృష్ణ కథ ఉంది. కానీ అని ఎరగనట్టే నేర్చుకున్నాడు. అందులో రామకథ ఉందన్న విషయం విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు రాముడి కాలంలో. అలాగే కృష్ణ కథ అందులో ఉందని ఆనాటి మహర్షులకు తెలుసు, మిగిలిన వారికి తెలియదు. అలాగే శంకరాచార్యుల వారి అవతారం కూడా వేదంలో చెప్పబడిందన్న విషయం పురాణ ప్రమాణంతో మనం తెలుసుకోవాలి. అందుకు మనకు శివరహస్యం చెప్తున్నది చతుర్భిస్సహిత శిష్యై శంకరో అవతరిష్యతి అన్నారు. ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే వైదిక ధర్మం ముక్కలు ముక్కలైపోయినదో, అవేదిక ధర్మములన్నీ వచ్చాయో,
ఆ పరమేశ్వరుడు చతుర్భిస్సహిత శిష్యై నలుగురు శిష్యులతో అవతరిస్తున్నారు. వారే సురేశ్వరాచార్య పద్మపాదాది మహా ఆచార్యులతో అవతరించినటువంటి ఆదిశంకర భగవత్పాదలు. అందుకే కపర్దినేచ అంటే దక్షిణామూర్తి స్వరూపం, వ్యుప్తకేశాయచ అంటే శంకరాచార్య స్వరూపం. దక్షిణామూర్తి మాత్రమే కాకుండా శివుని యొక్క అవతారములైన దూర్వాసాది మహర్షి స్వరూపాలు కూడా మనం ఒక్కసారి భావన చేయాలి. కపర్దినేచ వ్యుప్తకేశాయచ. ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే, చెల్లా చెదురుగా అటు ఇటు ఉన్నటువంటి జడలన్నింటినీ చక్కగా ముడివేస్తే దాని పేరు కపర్దం. ముడులన్నీ విప్పిస్తే ఉట్టి జడ చూడటం. ఈయన కపర్దం ఎంత అందంగా ముడివేసుకున్నాడో అసలు ఆ ఓపిక మెచ్చుకోవాలి. మొత్తం అంత జటాజూటాన్ని అంత చక్కగా ముడివేసుకున్నట్ట. ఆ ముడివేసి మళ్ళీ ఆ ముడి ఎక్కడైనా విడకూడదుట. అందుకేం చేశాడు, ఒక సర్పం అక్కడ తలపాగల చుట్టూ కూర్చుంది ముడి విడకుండా. అలా కూర్చున్నాడు ఆయన కపర్దినే. అంటే అటు ఇటు చల్లా చెదరైపోతున్న వాటి

0: శక్తికి తపశ్శక్తికి సంకేతాలని చెప్పారు. తపస్సన్న జ్ఞానమే అని అర్థంలేండి. బహుశాఖ హ్యనంతశ్చ, వేదం ఎలా ఉంటుందంటే అనేక శాఖలతో అనంతములే విస్తరించి ఉంటుంది జ్ఞానం. అందుకే సాంఖ్యాది శాఖలన్నీ కూడా ఊడలవలే విస్తరిస్తే జ్ఞానమనే మర్రి చెట్టు ఉన్నది అన్నాడు. జ్ఞానమనే మర్రి చెట్టు సాంఖ్యాది విద్యలనే ఊడలను విస్తరించుకుందిట. అలా పరమేశ్వరుడు ఒక పెద్ద మర్రి చెట్టు లాంటి వాడు అని వర్ణించారు. మర్రి చెట్టు ఊడలు ఉన్నట్టు ఇనికి జాడలు ఉన్నాయట. అలాగే రకరకములైన జ్ఞానశక్తులు, విద్యాశక్తులు, లోకపాలక శక్తులు, లోక రక్షక శక్తులు దాచుకున్నాడు ఆయన ఆ జటాజుటంలో. అదేవిధంగా ఈ లోకాన్నతిట్టి ఉపసంహరించగలిగేవాడు ఆయనే గనక వ్యుక్తకేశాయ చ అని చెప్పారు. ఇలాగ ఎల్లవేళలా ఈ జగత్తుని కనిపెట్టుకుంటూ ఎప్పుడు ఏది కావాలో చూసుకుంటున్నాడంటే, పైగా గురుస్వరూపం ఉన్నాం కదా, ఈ గురువుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే సహస్రాక్షాయ చ శతధన్వనే చ. అది విశేషం. గురువుకు ఉండవలసింది సహస్రాక్ష లక్షణం. గురువులు సామూహిక ఉపదేశాలు చేయరండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. గురువులైన వాళ్ళకి వేల కళ్ళు ఉంటాయి, అది విశేషం. అనంతాక్షులు అంటే అర్థం సర్వజ్ఞులు అని అర్థం. సర్వజ్ఞుడైన వాడు డాక్టర్ అందరికీ ఇదే మందని ఇస్తాడా చెప్పండి? ఒక్కొక్క పేషెంట్కి ఒక అపాయింట్మెంట్, ఒక కన్సల్టింగ్. అంతేగాని తన దగ్గర వెయిట్ చేస్తున్న పేషెంట్లు అందరి దగ్గరికి వచ్చి మీరు అందరూ ఫలానా మందు వేసుకుని నిలిపితే ఆ డాక్టర్ని అరెస్ట్ అయినా చేయాలి, కొట్టడి మీద కొట్టాలి. అలాగా ఆ జీవుడు ఏమిటి, ఆ జీవుడి యొక్క లక్షణం ఏమిటి పరిశీలించి వాడు ఏ విధంగా తరిస్తాడో ఆ విధంగా వాడికి అనుగుణమైన విద్యనిచ్చేవాడు గురువు. అందుకు సర్వజ్ఞత్వ లక్షణం గురువుకు ఉండాలి గనక సహస్రాక్షాయ అంటే సర్వజ్ఞుడు అని. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు అవునా కాదా అనే సందేహం ఎవ్వడికి కలగదు కదా. ఎస్ సర్వజ్ఞ అని వేదమే చెప్తూ ఉన్నది స్వామివారి గురించి వర్ణిస్తూ. అందుకే సర్వజ్ఞ సర్వవిత్ అని శృతి. సర్వజ్ఞుడు సర్వము తెలుసుకునేటువంటి వాడు అయిన ఆ పరమేశ్వరుడు శతధన్వనే అనంతములైన ధనుస్సులు కలిగినటువంటి వాడు.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org. Om Namah Shivaya.

అత్తనందనారు. పూర్వకాలంలో చోళదేశంలో అదనూరు అనేటటువంటి ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరు చుట్టూ కూడా కనుచూపు మేర దాకా నానా విధాలైనటువంటి సస్యములు అంటే పంట పొలాలన్నీ కూడా ఉండేది. ఆ ఊరంతా కూడా సస్య శ్యామలమై పంట పొలాలతోనూ మేకలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు, బర్రెలు, ఎనుబోతులు మందర మందరగా తిరుగుతూ స్వేచ్ఛగా కడుపు నిండా మేత వేస్తూ ఉండేవి. విశాలమైనటువంటి పచ్చిక బయళ్లు కన్నుల పండుగగా ఉండేవి. ఆ భూములన్నింటికీ అక్కడ పెద్ద నది ఉండేది. గ్రామం చుట్టూ లెక్కలేనటువంటి తటాకాలు ఉండేవి. అందులో వేలు లక్షలుగా తామర పూలు పూస్తూ ఉండేవి. వాటి యొక్క సువాసనలు యోజన దూరం వరకు వ్యాపిస్తూ ఉండేవి. ఆ మకరందాన్ని కోలటానికి అక్కడ బారులు తీరి తుమ్మెదలు అన్నీ కూడా విహరిస్తూ ఉండేవి. అక్కడ ఉన్నటువంటి ఆ తటాకాల ఒడ్డున, చెరువుల ఒడ్డున అనేక రకాలైనటువంటి పండ్ల వృక్షాలు. వాటికి కాచినటువంటి ఆ పండ్ల యొక్క భారంతో ఉంగిపోయి ఉండేవి. ఆ పండ్లన్నీ పగిలిపోయి వాటి యొక్క రసమంతా కూడా చుక్కలు చుక్కలుగా నీటిలో పడుతూ ఉండేది. దాంతో ఆ చెరువులలో ఉండేటువంటి నీళ్లు కూడా ఒక రకమైనటువంటి పండ్ల రుచి వచ్చేది. ఆ చెరువులలో అక్కడ తిరిగేటటువంటి ఆ జలచరాలు అన్ని కూడా ఎగిరి పడుతూ ఆ వృక్షముల నుంచి రాలేటటువంటి ఆ పండ్ల యొక్క రసాన్ని ఆస్వాదించడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉండేవి. అవి చాలా పల్లెటూరు అయినప్పటికీ బృహస్పతిని మించినటువంటి పండితులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములు బోల్డ్ మంది ఉన్నారు. మిగిలిన అన్ని వర్ణాల వాళ్లు కూడా వాళ్ల యొక్క కులవృత్తిని చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ

0: సుఖజీవనం చేస్తూ ఉన్నారు. అయితే ఆ పల్లెని ఆనుకుని హరిజన వాడ ఉంది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా హరిజనులే. ఆ హరిజన వాడలో ఎక్కడ చూసినప్పటికీ కొబ్బరి ఆకులతో కప్పినటువంటి చుట్టూ గుడిసెలు కనిపిస్తూ ఉండేవి. ఈ చుట్టూ గుడిసెలన్నీ కూడా ఒక వరుస లేకుండా ఇష్టం వచ్చినట్టుగా గుంపులు గుంపులుగా ఉండేవి. ఆ గుడిసెల మధ్య పెంట పోగులు. అక్కడ ఇష్టం వచ్చినట్టుగా కనిపిస్తూ ఉండేది. ఒకచోట కోడి ఈకలను పీకి రాసులు, ఆ ఈకలన్నీ కూడా రాసులు రాసులుగా కనిపిస్తూ ఉండేవి. ఇంకొక చోట జంతువుల యొక్క ఎముకల పోగులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఎముకల కోసం పోట్లాడుకుంటున్నటువంటి కుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక చోట ఊరబెట్టి ఆరవేయబడినటువంటి తోళ్లు వాడి దుర్వాసనకు అక్కడ చేరి అరుస్తూ ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉన్నటువంటి కాకులు, గద్దలు మొదలైనటువంటి ఈ పక్షులు. శరీర భాగాలన్నీ కూడా తెగవేయబడినటువంటి జంతువుల యొక్క కళేబరాలు ఇవన్నీ కూడా చూడటానికుండానే అక్కడికి వెళ్లేటప్పటికీ అది హరిజన వాడ అని మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అటువంటి హరిజన వాడ ఒకటి ఉండేది ఆ ఊరికి కొద్ది దూరంలో. అక్కడ బాలబాలికలు అంటే చిన్నపిల్లలందరూ కూడా కుక్క పిల్లలతోనూ పంది పిల్లలతోనూ ఆడుకుంటూ ఉన్నారు. పందులకు కాళ్లు కట్టి కర్రలతో దాన్ని బాదినప్పుడు అది ఎలా గిలగిలా తన్నుకొని చచ్చిపోతుందో అది చూస్తూ ఉన్నారు. మెడలు కోసినప్పుడు ఆ కోళ్లు ఎగిరెగిరి ఎలా పడతాయో, ఎలా ప్రాణాలు వదులుతాయో అవన్నీ చూస్తూ ఉన్నారు. అవి చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆ కోళ్లు గాని పందులు గాని ఇవి చచ్చిపోతూ ఉంటే వీళ్లు ఆనందంగా చప్పట్లు కొడుతూ ఎగిరెగిరి గంతులు వేస్తూ కొరింతలు కొడుతూ ఉన్నారు. ఆ హరిజన వాళ్ళలో ఉన్నటువంటి పురుషుల్లో కొందరు కూలీ నాలీ చేసుకోవడానికి గ్రామంలోకి వెళుతూ ఉండేవాళ్లు, కొందరు పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్లు, కొందరు ఇళ్ల దగ్గరే ఉండి చర్మాలు బాగు చేస్తూ చెప్పులు ఉడుతూ తోళ్లతో వివిధ రకాలైనటువంటి వాద్యాలు తయారు చేస్తూ ఉండేవాళ్లు. స్త్రీలు రావి ఆకులతో చుట్టినటువంటి పొగాకు చుట్టలు కాలుస్తూ ఉండేవాళ్లు. రెవికలు లేవు, ఒడ్లు దంపుతూ ఉండేవాళ్లు, పాటలు పాడుతూ ఉండేవాళ్లు, వంటలు చేస్తూ స్త్రీ ఆ పురుషులకు సహాయం చేస్తూ ఉండేవాళ్లు. ఇటువంటి ఆ గుడిసెల గుంపుకి కొంచెం దూరంలో గంజాయి వనంలో తులసి మొక్క ఉన్నట్టుగా పరిశుభ్రమైనటువంటి ఒక కుటీరం అనేది కనిపిస్తూ ఉన్నది. ప్రతి దినము ఆ కుటీరం లోపల బయట కూడా ఆవు పేడతో శుభ్రంగా అలికి ముగ్గులతో అలంకరిస్తూ ఉన్నారు. లోపల వెదురు తడికెలున్నాయి. ఆ వెదురు తడికెలకు శివుని యొక్క ఫోటోలు అన్నీ కూడా తగిలించి ఉన్నాయి. ఆ చిత్రాలన్నీ కూడా వేలాడుతూ ఉన్నాయి. ఆ ఇంటి దగ్గర ఏ రకమైనటువంటి దుర్వాసన రావటం లేదు. ఎల్లప్పుడూ గుగ్గిలము మొదలైనటువంటి ధూపాలు పొగలు వేసినటువంటి సువాసనలు మాత్రమే వస్తూ ఉన్నాయి. అపరాహ్నం అయ్యేదాకా ఒక జాము లేదా రెండు జాముల పాటు మాత్రం ఆ కుటీరాన్ని విడిచిపోతూ ఉన్నాడు ఒక పిల్లవాడు. ఎప్పుడు ఆ కుటీరంలో కూర్చుని భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడు. నియమానుసారము కాలాన్ని లెక్క పెట్టుకుని అతడు బయటికి వెళ్లి తన యొక్క పరిపాటలు చేసుకుని వస్తాడు. లేనటువంటి సమయంలో ఎల్ల వేళలయందో కూడా ఆ కుటీరంలో ఒక శివలింగాన్ని పెట్టుకుని, మట్టితో తయారు చేసినటువంటి ఒక శివలింగాన్ని పెట్టుకుని ఆ శివలింగాన్ని తదేకమైనటువంటి దృష్టితో ధ్యానం చేస్తూ ఉన్నాడు. అతడే భక్త నందనారు. అతడు తీరిక సమయాల్లో మాత్రం బయటికి వెళ్లి తన యొక్క సహచరులతో కలిసి వాద్యాలకు ఈ చర్మాలు తయారు చేస్తూ ఉన్నాడు, చెప్పులు కొడుతూ ఉన్నాడు, పొలానికి వెళ్లి పని చేస్తూ ఉన్నాడు, కావలసిన ధనాన్ని మాత్రం సంపాదించుకుంటూ ఉన్నాడు. దినం గడవాలి కదా, ఆ దినం గడవడానికి ఎంత ద్రవ్యం అవసరమవుతుందో అంత ద్రవ్యాన్ని మాత్రం సమకూర్చుకుంటూ ఉన్నాడు. మిగిలినటువంటి సమయంలో పూర్తిగా ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానంలోనే కాలం గడుపుతూ ఉన్నాడు. అతడే భక్త నందనారు. అతడు మూడు కాలాల్లోనూ స్నానం చేస్తాడు, పరమేశ్వరుణ్ణి అర్చిస్తాడు, ముఖాన విపూయి ధరిస్తాడు, తన కుటీరంలో ఉన్నటువంటి ఆ పార్థివలింగాన్ని ప్రతిష్ఠించుకుని తనకి తెలిసిన విధంగా తాను నేర్చుకున్నటువంటి విధంగా ఆ పరమేశ్వర స్వరూపాన్ని అర్చిస్తాడు. శివనామ సంకీర్తనంతోనే పొద్దు పుచ్చుతూ ఉంటాడు. అయితే ఈ నందనారు తన కుల వృత్తిని మాత్రం వదల్లేదు, నియమానుసారము ఆ కుల వృత్తిని చేస్తూ ఉన్నాడు. వెళ్లి తన సహచరులతో కలిసి చెప్పులు కొడుతూ ఉంటాడు, పొలం పనులు చేస్తూ ఉంటాడు, కూలి పనులు చేస్తూ ఉంటాడు, అనేక రకాలైన పనులు చేసి ద్రవ్యాన్ని మాత్రం సంపాదించుకుంటూ ఉంటాడు. ఇది నందనారు యొక్క జీవితం. ఈ రకంగా సూర్యాస్తమయం దాకా పనిచేసి వచ్చేటప్పుడు ఆ దవలో ఉన్నటువంటి తటాకంలో స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఒంటి నిండా కూడా విభూది పోసుకుని అప్పుడు తన యొక్క కుటీరానికి వెడతాడు. ఆ పల్లెకు అతి దగ్గరగానే తిరుప్పుంగూరు అనే క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో విశ్వనాథుడు అనేటటువంటి పేరుతో ఆ పరమేశ్వరుడు వెలిసి ఉన్నాడు. నందనారు ఒకరోజు అనుకున్నాడు, ఆ విశ్వనాథుణ్ణి దర్శించాలి అని. అనుకున్నదే తడవుగా తెల్లవారుదామనే బయలుదేరి హుటాహుటి ఆ ఊరికి వెళ్లాడు. తిరుప్పుంగూరు సమీపించాడు. ఆ సమీపించడంతోనే ఆనందోద్రేకంతో అతని యొక్క హృదయమంతా కూడా పొంగిపోతూ ఉన్నది. సూర్యోదయానికి పూర్వమే ఆ దివ్య క్షేత్రాన్ని చేరాడు. ఏటిలో స్నానం చేశాడు, పొడిబట్టలు కట్టుకున్నాడు, విభూతి రుద్రాక్షమాలలు ధరించాడు. ఆలయ గోపురం కనబడింది. చాలు, ఇంకేముంది, తన యొక్క జన్మగాథ ధన్యమైపోయింది అనుకున్నాడు. సాగిలబడి మొక్కాడు, నమస్కారాలు చేశాడు, పుల్లగింతలు పెట్టాడు. వడివడిగా ఆలయాన్ని సమీపించాడు. ఆలయాన్ని చుట్టూ మూడు సార్లుగా ప్రయత్నాలు చేశాడు. గోపుర ద్వారం దగ్గరకు వచ్చాడు. అక్కడ నిలిచి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వనాథుణ్ణి మనసారా ధ్యానించాడు. నిదానంగా స్వామి దర్శనం కోసం చూస్తూ ఉన్నాడు. అయితే అతడి దృష్టికి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ శివలింగం కనపడటం లేదు. శివుడికి అడ్డంగా నంది ఉన్నది. పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు, ఓ పరమేశ్వర పాహిమాం తండ్రి, ఆ నందీశ్వరుని ఒక్కసారిగా తప్పుకోమనవయ్యా, నేను నీ యొక్క సుందరమైనటువంటి ఆ విగ్రహాన్ని దర్శించుకుంటాను అన్నాడు. భక్తుడి యొక్క మర ఆలకించాడు పరమశివుడు. అంతే, అడుగా ఉన్నటువంటి ఆ నందీశ్వరుడు కొద్దిగా పక్కకి తప్పుకున్నాడు. సదాశివుని యొక్క దర్శన భాగ్యం కలిగింది నందనారికి. నంది ఎప్పుడైతే పక్కకి తప్పుకున్నాడో అప్పుడు పరమేశ్వరుడి యొక్క లింగం పూర్తిగా దర్శనమైంది. వెంటనే సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించాడు. హరహర మహాదేవ శంభు అంటూ నమస్కారం చేశాడు. ఇంతకన్నా దగ్గరికి వెళ్లి సేవించడానికి అతనికి అదృష్టం లేదు. అతను పంచమ జాతి వాడు. తన దౌర్భాగ్యాన్ని తానే నిందించుకుంటూ ఆలయం చుట్టూ ప్రయత్నం చేయడానికి వెళ్లాడు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఆ నందనారికి కొంత ప్రదేశం ఒకచోట పల్లంగా కనిపించింది. వెంటనే అతని మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఇక్కడ ఒక చిన్న తటాకం గనక తవ్వినట్లయితే స్వామిని సేవించడానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్నానాలు చేయడానికి ఎంతో ఉపయోగిస్తుంది అనుకున్నాడు. అనుకున్నది అనుకోగానే వెంటనే అతడు ఆలయ ధర్మకర్తకు దగ్గరికి వెళ్లి తన యొక్క ఆలోచనని అతనికి చెప్పాడు. ఈ పనంతా నేనే చేస్తాను, అక్కడ తటాకాన్ని నేనే తవ్వుతాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ధర్మకర్త చాలా సంతోషించాడు. వెంటనే నందనారు పరమానంద భరితుడై పార, పరుగు, తట్ట, బుట్ట మొదలగిన ఉపకరణాలన్నీ తెచ్చుకుని తాడొక్కడే తవ్వేశాడు. వచ్చిన మట్టితో ఆ చుట్టూ ఎత్తుగా గట్టు నిర్మించాడు. ఇలా కొన్ని దినాలు చాలా రోజులు పనిచేశాడు. చక్కని తటాకం ఒకటి ఏర్పడింది. అది చూసినటువంటి ఆ నందనారు ఆనందాశయంతో ఒళ్ళు మర్చిపోయాడు. శివుడికి మళ్లీ మళ్లీ మళ్లీ నమస్కారం చేసి స్వస్థలమునకేగి తన ఊరికి వెళ్లిపోయాడు, తన ఇంటికి వెళ్లిపోయాడు. యథాపూర్వం అరే తన యొక్క జీవితాన్ని సాగించడం మొదలుపెట్టాడు. ఈ రకంగా తిరుప్పుంగూరులో ఆ విశ్వనాథుడి యొక్క దివ్య దివ్యమైనటువంటి దర్శనం కలిగినటువంటి రోజు నుంచి కూడా అతడి యొక్క భక్తి నిష్ట ఇవన్నీ కూడా మరీ పెరిగిపోయినాయి. వ్యవధి లేకుండా అతడు సర్వకాల సర్వావస్థలందు కూడా శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ ధ్యానంలో మైమర్చిపోతూ ఉన్నాడు. అతడికి శివభక్తుల సాంగత్యము అనేది పెరిగిపోయింది. వాళ్ల వల్ల అనేక విధానాలు తెలిసినాయి. శివార్చనలో విధానాలు తెలిసినాయి. శివతత్వ రహస్యం తెలుస్తూ ఉన్నది. శివక్షేత్రముల యొక్క మహత్యం తెలుస్తూ ఉన్నది. ఆ క్షేత్రాలు దర్శించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ క్షేత్రాల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఆనందనాలకి చెప్తూ ఉన్నారు. అతడి యొక్క హృదయం పొంగిపోతూ ఉన్నది. తనకు కూడా ఆ క్షేత్రాలు దర్శించాలి అనేటటువంటి కోరిక కలుగుతోంది. ఎప్పుడు ఆ క్షేత్రాలు దర్శించగలుగుతానా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. అలా బయలుదేరి అనేకమైనటువంటి క్షేత్రాలు దర్శించి కేవలము గోపురం దర్శించినంత మాత్రం చేతనే తృప్తి పొందుతూ ఉండేవాడు. ఎందుకని అంటే అతడు పంచముడు, అతడికి ఆలయ ప్రవేశం లేదు. అందుచేత కేవలము ఆలయ గోపురాన్ని మాత్రమే దర్శించి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించినంతగా అతను ఆనందిస్తూ ఉండేవాడు. అయితే ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఒకనాడు ఎవడో ఒక భక్తుడు వచ్చి చెప్పాడు, నాయన చిదంబర క్షేత్రం ఉన్నదయ్యా, ఆ చిదంబరంలో ఉన్నటువంటి వాడు నటరాజేశ్వరుడు, చిదంబరేశ్వరుడు, ఆయనే నటరాజేశ్వరుడు. ఆ నటరాజేశ్వరుడు గనక మనకు కరుణించినట్లయితే, ఆయన కృపా కటాక్ష వీక్షణాలు గనక మన మీద పడ్డట్లయితే జన్మ రాహిత్యం జరుగుతుంది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి నందనారు చిదంబరం వెళ్లి ఆ పరమశివుణ్ణి, ఆ నటరాజేశ్వరుని దర్శించాలి అని అనుకుంటూ వెళ్ళూరుతూ ఉన్నాడు. ఎప్పుడు వెడదామా అని తయారవుతూ ఉన్నాడు. ఇదిగో తెల్లవారగానే బయలుదేరి చిదంబరం వెళ్లాలి అని అనుకుని నిద్రపోయాడు. తెల్లవారింది, ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కాని వెంటనే అతడి యొక్క కులం గుర్తొచ్చింది. నేను పంచముణ్ణి, ఆలయంలోకి నాకు ప్రవేశం లేదు. చిదంబరంలో స్వర్ణ మండపం ఉన్నది. ఆ సభాస్థలిలో 3,000 మంది భక్తులు ఉంటారు. అటువంటి చోటికి నేను వెళ్లటమా? ఇంతమందిని అవమానపరచటమా? వాళ్లని అగౌరవపరచటమా? ఏ రకంగా నేను వెళ్లటానికి వీలు లేదు, నాకు ఇంతే భాగ్యమో అని అనుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. మళ్లీ చిదంబరం వెళదాము అని అనుకుంటూ ఉన్నాడు. ఉత్సాహపడుతూ ఉన్నాడు. ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నాడు. మళ్లీ అదే ఆలోచన, తన యొక్క కులం, తను వెళ్లటానికి లేదు, తాను పంచముడు. మళ్లీ ప్రయాణాన్ని విరమించుకుంటూ ఉన్నాడు. ఇలా ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, అనేక సార్లు జరుగుతూ ఉన్నది. అతడు ప్రతిసారి కూడా చిదంబరం వెళ్లటానికి సిద్ధపడటం, మళ్లీ ఆగిపోవటం, ఇలా జరుగుతూ ఉన్నది. కాలం గడిచిపోతూ ఉన్నది. చిదంబరం వెళ్లాలి అనేటటువంటి కోరిక ఆ నందనారులో పెరిగిపోతూ ఉన్నది. అది తీవ్రమవుతోంది, తీవ్రతరమవుతోంది, తీవ్రతమము అవుతూ ఉన్నది. మితిమీరినటువంటి కోరిక కలిగింది. ఇక లాభం లేదు, ఏ రకంగానైనా సరే చిదంబరం వెళ్లాలి, స్వామిని దర్శించాలి అనుకున్నాడు. ఇక నిద్రాహారాలన్నీ కూడా మానేశాడు. నీటిలో మునిగినటువంటి వాడు బయట పట్టడానికి ఎంత తాపత్రయపడతాడో అంతగా తాపత్రయపడుతూ ఉన్నాడు నందనారు ఆ చిదంబరంలో ఉన్నటువంటి స్వామిని చూడటానికి. అలాగే ఆహారం కొరకు మొహం వాచిపోయినటువంటి వాడు అన్నం తినడానికి ఎలా ఎదురు చూస్తూ ఉంటాడో అదే రకంగా ఆ చిదంబరంలో ఉన్నటువంటి ఆ నటరాజేశ్వరుణ్ణి దర్శించడం కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రకంగా కాలాలు గడిచిపోతూ ఉన్నది. చివరికి ఒక రోజున ఆ ఈశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్ల చిదంబరం పోవాలి అని స్థిరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. పరమేశ్వర, జగదీశ్వర, శంకర, పాహిమాం పాహిమాం అంటూ ఆ చిదంబరానికి బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి ఈ నందనారు చిదంబరం చేరాడు. భూలోక కైలాసము, అదే భూ కైలాసము అని పేరు పొందినటువంటి ఆ చిదంబరం పొలిమేర చేరాడు. ఎప్పుడైతే చిదంబరం యొక్క పొలిమేర చేరాడో అప్పుడు ఆ చిదంబరేశ్వరుడి యొక్క ఆలయ గోపుర ప్రభలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవి బాల భానులాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. చూశాడు ఈ నందనారు. ఆ భక్తి ఆవేశంతో ఒళ్ళు తెలియటం లేదు. నేల మీద పడి సాగిలబడి మొక్కుతూ ఉన్నాడు. తా యొక్క జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు. పరమానందంతో ముందుకు నడవటం మొదలుపెట్టాడు. విశాలమైనటువంటి ఆలయ ప్రాకారాన్ని సమీపించాడు. అక్కడ ఆలయ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ చదువుతూ ఉన్నటువంటి వేద మంత్రముల యొక్క ధ్వనులన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ బ్రాహ్మణోత్తములందరూ కూర్చుని స్వాహాకార శబ్దాలు చేస్తూ హోమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ హోమ ధూమాలన్నీ కూడా పైకి ఎగసి కనిపిస్తూ ఉన్నాయి. భక్తులందరూ కూడా హరహర మహాదేవ అంటూ ఆ శివుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఈ శబ్దాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. భూమిలో ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆ కైలాసాన్ని కూడా మరిపిస్తూ ఉన్నది ఆ చిదంబరం. దాన్ని ఆ చిదంబరేశ్వరుణ్ణి ఎప్పుడు నేను దర్శించగలుగుతానా అని అనుకుంటూ ఉవ్విళ్ళొరుతూ అమితమైనటువంటి ఆనందంతో ఆనందాతిశయంతో అతడు అలా గబా గబా నడిచి వెళ్తూ ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలో మోగుతూ ఉన్నటువంటి ఆ ఘంటారావాలన్నీ కూడా అతని యొక్క చెవులకు వీణుల విందుగా ఉన్నాయి. ఇలా వెడుతూ ఉన్నటువంటి ఆ నందనారుకు హఠాత్తుగా అతని యొక్క వర్ణం గుర్తొచ్చింది. అయ్యో, నేను పంచముణ్ణి, నేను ఆలయంలోకి పోవటానికి సాహసం చేస్తూ ఉన్నాను, నేను అలా వెళ్ళటానికి లేదు కదా. 3000 మంది భక్తులు పవిత్రులు ఉన్నటువంటి చోటికి వెళ్ళటానికి సాహసించి ఎటువంటి పాపం చేయటానికి వడగట్టాను నేను? మరి నా స్వామిని ఏ రకంగా దర్శించగలుగుతాను, ఏమిటి దారి అని బాధపడుతూ చేతులు జోడించి శిరస్సునంచి ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ హరహర శంకర భక్తవ శంకర పాకిమాం పాకిమాం అంటూ ఆలయం యొక్క ప్రహరీ గోడ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు. అతడి కన్నులు ఆశాభంగ దుఃఖ భారం చేత చింత నిప్పుల వలె ఎర్రబడిపోయినాయి. ఆ పరమేశ్వరుడికి నా దుఃఖ నా హృదయంలో ఉన్నటువంటి ఈ వేదన తెలీదా? నేను ఎందుకు వచ్చానో తెలీదా? నేను ఏం చేస్తున్నానో తెలీదా? నా యొక్క కోరిక ఆ పరమేశ్వరుడికి తెలుసు కదా, కాబట్టి ఆ పరమేశ్వరుడే నాకు దిక్కు అని తలుచుకుంటూ ఆ ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రయత్నాలు చేసి చేసి చీకటి పడేదాకా అలా తిరిగి తిరిగి చీకటి పడిన తర్వాత బాగా అలసిపోయి నేల మీద అక్కడే పడిపోయి నిద్రపోయాడు. అలా నిద్రపోయినటువంటి నందనారుకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నటరాజేశ్వరుడు దర్శనమిచ్చాడు. ఆ నటరాజేశ్వరుడు ఈ నందనారుతో, భక్తవరేణ్య, నిష్కల్మషమైనటువంటి నీ భక్తికి నేను మెచ్చుకున్నానయ్యా. ఈ ఆలయంలో కనక సభ ఉన్నది, అంటే బంగారంతో చేయబడినటువంటి ఆ సభా మండపం ఉన్నది. అందులో ఉన్నటువంటి భక్త పండిత బృందమంతా కూడా రేపు ఉదయం అగ్నిహోత్రం ప్రజ్వలింపజేసి నీ కోసం ఎదురు చూస్తారు వాళ్ళు. నువ్వు ఆ అగ్నిలో ప్రవేశించి నీ జన్మ యొక్క దోషాన్ని పోగొట్టుకుని పరిశుద్ధుడవై నన్ను చేరగలవు అని చెప్పేసి వరమిచ్చాడు. నందనారు వెంటనే లేచాడు. చూశాడు, పరమేశ్వరుడు ఎక్కడా కనపడలేదు. ఇదంతా కూడా కళ అని భావించాడు. కళలో ఆ పరమేశ్వరుడు తనకు ఈ విధంగా ఆజ్ఞ దయచేశాడు అని చెప్పి ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి అలా పరమేశ్వరుని కీర్తిస్తూ కూర్చుండిపోయాడు. ఈశ్వరుడు నందనారు కల్లో కనిపించినట్లే ఆ కనక సభలో ఉన్నటువంటి భక్తులకు కూడా కల్లో కనిపించి, నా పరమ భక్తుడు, నాకు పరమ ఆప్తుడు అయినటువంటి వాడు ఒకడు ఈ ఆలయ ఆవరణకి అవతల వేపన ఉన్నాడయ్యా, మీరందరూ కూడా వాడికి అగ్నిలో శుద్ధి చేయండి, అతడికి అగ్నిశుద్ధి చేయండి అని చెప్పాడు. ఆ మర్నాడు ఉదయం ఆ భక్తులందరూ కూడా కనక సభని చేరినప్పుడు వాళ్లలో ఒకరితో ఒకరు తమకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతం అంతా చెప్పుకుని, ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ అని భావించి అప్పటికప్పుడు అగ్నిని ప్రజ్వలింపజేసి ఆలయం బయటికి వచ్చారు. అందరూ కూడా నందనారు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నందనారు అప్పటికే స్నానం చేసి విభూది రుద్రాక్షమాలలో ధరించి సాక్షాత్తు దివ్య మంగళ రూపాన్ని ధరించి నిశ్చలుడై బయట కూర్చొని ఉన్నాడు. భక్తులందరూ కూడా అతన్ని సమీపించి అతన్ని గుర్తించి, సోదరా, నీ గురించేనయ్యా మాకు ఈశ్వరుడు చెప్పాడు, రాత్రి మా కల్లో కనిపించాడు, అగ్నిని సిద్ధం చేయమన్నాడు, నిన్ను అగ్ని పునీతుడుగా చేయమని చెప్పేసి మాకు ఆజ్ఞ ఇచ్చాడు, కాబట్టి అగ్నిని మేము సిద్ధం చేశాను, నువ్వు రావలసింది అన్నారు. ఆ మాటలు విన్నటువంటి నందనారు, నాయనలారా, స్నేహితులారా, నేను చాలా ధన్యుణ్ణయ్యాను అని లేచి ఆ భక్తుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించాడు. వారందరూ అగ్నిగుండం దగ్గరికి వచ్చారు. మంటలు పొగలు కక్కుతూ ఉన్నాయి. ఆ అగ్నిహోత్రుడు లోకాలన్నీ దహించేటటువంటి వాడికి లాగా మహోగ్రంగా మండుతూ ఉన్నాడు. అగ్నిశిఖలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. నందనారు ఆ పాద మస్తకము విపూజ పోసుకున్నాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిలాగా నిలిచి ఉన్నాడు. అగ్నిహోత్రుడికి ప్రయత్నం చేశాడు, నమస్కారం చేశాడు. మహాదేవ, హరహర, శంభో, శంకరా అంటూ ఆ అగ్నిలో ప్రవేశించాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ వాళ్లు కూడా భక్తి పారవస్యంలో మునిగిపోయి హరహర, శంభో, శంకరా అంటూ ఆ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ నందనారు అగ్నిలో ప్రవేశించాడు. చిత్రాతి చిత్రమైనటువంటి విషయం చూడండి. నందనారు యొక్క భౌతిక కాయం కాస్త మాయమైపోయింది. దాని స్థానంలో నిప్పుల్లో కరిగినటువంటి మేలే బంగారం రంగులాగా పచ్చని రంగుతో మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ శరీర ఛాయ, శిఖ, యజ్ఞోపవీతాలు, బంగారు కుండరాలతో దివ్యమైనటువంటి దేహం బయటికి వచ్చింది. అగ్నిహోత్రుడు తనంత తానుగా చల్లారిపోయాడు. పొట్టలో నుంచి బయటికి వచ్చే వాల్మీకి
1: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్.

ప్రతిష్ఠితజితి కస్మిన్ ఉదేక్షా ప్రతిష్ఠితేతి సత్యజితి తస్మాదీక్షితమాహృత్ సత్యం వచేతి సత్యేక్షా ప్రతిష్ఠితేతి కస్మిన్ సత్యం ప్రతిష్ఠితమితి.

ఆపన్వాజ్ఞేషాభయాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్ఞేషాపన్వాజ్

భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః యక్షరాజసఖం భగాక్షిహరం భుజంగ విభూషణం శైలరాజసుతాపరిష్కృతచారువామకళేవరం క్ష్వేడనీలగలం పరశ్వధారిణం మృగధారిణం చంద్రశేఖర

దక్షయజ్ఞవినాశినం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తిఫలప్రదం నిఖిలాఘసంఘనిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః భక్తవత్సలమర్చతాం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్ పరమప్రమేయమనూపమం భూమివారిన బోహుతాశన సోమపాలిత స్వాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమథ ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూథ సమావృతం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిరుపద్రవం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి దేవదేవం జగన్నాథం దేవేశం ఋషభధ్వజం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ఆనందం పరమం నిత్యం కైవల్యపదకారణం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంతకారిణం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి వసిష్ఠ ఉవాచ మార్కండేయ కృతం స్తోత్రం యః పఠేత్ శివ సన్నిధౌ తస్య మృత్యుభయం నాస్తి సత్యం.

సర్వాత్మత్వమితి స్ఫుటికృతమిదం యస్మాదమస్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తథార్థ మననాత్ ధ్యానాత్ చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధే తత్ పునరస్తదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. దక్షిణామూర్తి స్తోత్ర కే చౌథే శ్లోక కి వ్యాఖ్య హై. చతుర్థ శ్లోక కి వ్యాఖ్య చల్ రహీ హై. శ్లోక హై నానా చిద్రగటోదర స్థితమః దీప ప్రవాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే.

ఓం విభుధాశ్రజాయ నమః. ఓం విదగ్ధముగ్ధ వేషాఢ్యాయ నమః. ఓం విశ్వాతీతాయ నమః. ఓం శోకదాయ నమః. ఓం మాయానాట్య వినోదజ్ఞాయ నమః. ఓం మాయానటన శిక్ష

దక్షాంగ్రిస్థితవామ కుంచితపదం శార్దూల చర్మాంబరం వన్యం డోలకరాభయం డమరుకం వామే శివాం శ్యామలాం కల్హారాం జపస్రక్షుకాం.

மஹத்யோ ரிஷிப்யோ குருப்யோ நமஹாம். ஓம் நமோ பகவதே ருத்ராய. வேதமாத அனுகிரகించినటువంటి శ్రీరుద్రము రుద్రాధ్యాయము శతరుద్రియము అని చెప్పబడుతున్న పరమేశ్వరుని ప్రశస్తిని తెలియజేసే మంత్రరాశిలో నిన్నటి రోజున నాలుగవ అనువాకం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. భవ అని శివునికి పేరు. భవుడు అంటే కలుగువాడు అని అర్థం, కలిగే లక్షణం ఉన్నవాడు అని. పరమేశ్వరుడు భవ లక్షణం ఉంటేనే జగత్ అనేది ఉందిట. భవము అంటే ఏదుందో దానికి భవం అని పేరు, ఏది కలిగిందో దానికి భవమే పేరు. పరమేశ్వరుడికి భవ అని పేరు ఎందుకు వచ్చిందంటే భవతి అస్మాత్ ఇతి భవః అని అర్థం చెప్పారు. ఎవరి నుంచి ఇది ఎంత కలిగిందో అతడు భవుడు అని అర్థం. అలాగే ఎవడు ఈ జగద్రూపంగా కలిగాడో అతడు భవుడు. విత్తనం నుంచి చెట్టు వచ్చింది కనుక విత్తనాన్ని భవుడు అన్నాం. విత్తనం నుంచి చెట్టు రావడం అంటే పెట్టులోంచి వస్తూ వచ్చినట్టు రాలేదు కదా విత్తనంలోంచి చెట్టు. విత్తనమే చెట్టుగా పరిణమించింది. అలాగే భవుడే విశ్వరూపుడై ఉన్నాడు. అందుకే విశ్వేశ్వరుడే విశ్వరూపుడు. అందుకు విశ్వముగా కలిగిన వాడు భవుడు, విశ్వాన్ని కలిగించిన వాడు భవుడు.

0: ఆయన వల్ల కలుగుతుంది, ఆయనే కలిగాడు. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని చెప్పినటువంటి. అందుకే యతోవా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ప్రయత్యభిసంవిశంతి అని ఉపనిషత్తు చెప్పిన మాట ఇది. ఎవరి నుంచి ఇదంతా కూడా జాయతే కలుగుతున్నదో, అందుకు సమస్తమైన కలుగుటకు కారణమైన వాడెవడో ఆయన భవ. అందుకే ఈ అనువాకంలో మొదట భవ అని చెప్పారు సృష్టికర్తృత్వ శక్తిని. ఇది పరమేశ్వరుడు సృష్టికారక శక్తిగా ఈ భవశక్తిని పంపిస్తాడు జగత్తులకి. ఈ భవ చైతన్యంతో వచ్చిన వాడే బ్రహ్మదేవుడు కూడా. అందుకే భవనిలో ఉన్న ఈశ్వర చైతన్యానికి భవ, బ్రహ్మలో ఉన్న ఈశ్వర చైతన్యానికి భవ అనే పేరుని చెప్పారు. ఈ విషయమే మనకి మహానుభావుడు పుష్పదంతుడు బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః అన్నాడు. రజోగుణంతో విశ్వోత్పత్తి చేసే భవనుకు నమస్కారము. మన పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుడు కదండి అంటాం. బ్రహ్మదేవుడే. బ్రహ్మదేవుడికి శివునికి భేదము లేదు, విష్ణువుకి శివునికి భేదము లేదు, రుద్రునికి శివునికి భేదము లేదు. ఒకే ఈశ్వరుడు మూడై వచ్చినప్పుడు భవ అనేటువంటి రజోగుణ నియామక శక్తితో వచ్చినవాడు ఆయన. అలాగే జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః. ఈ మృడ అంటే ఆనంద స్వరూపుడు, అది శివునికి పేరు, అది కూడా మనకు వస్తున్నది. ఇక రుద్ర అన్నప్పుడు సంహార స్వరూపుడు. రుద్రుడు కేవలం సంహార స్వరూపుడు మాత్రమే కాదు, రక్షణ స్వరూపుడు అని కూడా మనం చెప్పుకున్నాం. ఆశ్రయించిన వారి దుఃఖాన్ని పోగొడతాడు గనక రుద్ర అంటే రక్షకుడు కూడా. అందుకే రుద్ర అనే ఒక్క నామంలోనే స్థితికారక లక్షణం, సంహార లక్షణం రెండిటిని నిక్షిప్తం చేస్తూ ఈ సంహార లక్షణాన్ని మరింత మనకు తెలియజేసేది శర్వ అనే నామం. నమ శర్వాయ చ పశుపతయే చ అని చెప్తున్నాం. శర్వ అంటే శృణాతి హినస్తి సర్వమితి శర్వ, సర్వమును నశింపజేయువాడు శర్వుడు, ప్రళయకారకుడైనటువంటి వాడు అని చెప్పడం. దీనికి మనకి వేదంలో తస్మా ఉపసంహత్రే మహాగ్రాసాయ నమః అన్నారు. మహాగ్రాసాయ గొప్ప భోజనము కలవాడు అన్నారు. మహాశనః అనే నామం మనకి విష్ణు శాస్త్రంలో కూడా కనిపిస్తుంది. మహాగ్రాస మహాశన అని లలితాశాస్త్రంలో కనిపిస్తుంది. అక్కడ స్త్రీలింగమైంది, ఇక్కడ పుంలింగంలో చెప్తున్నాడు. చైతన్యం మాత్రం ఒకటే. అందుకే మహాగ్రాసాయ నమః అని వేదమంత్రం చెప్తున్నది. ఆ మహాగ్రాస స్వరూపుడైనటువంటి వాడు శర్వుడు, ప్రళయకాలంలో సర్వులని హింసించేటటువంటి వాడు పశుపతయే. ముందే చెప్పుకున్నాం పశుపతి యొక్క లక్షణం. ఇక్కడ నామాల వరుస అంతా మనం పరిశీలిస్తూ ఉంటే శివుని యొక్క అష్టమూర్తుల్ని ఒక్కొక్క నామంలో, ఇక్కడ కొన్ని నామాల్లో, తర్వాత మరికొన్ని నామాల్లో ప్రతిష్ఠింపబడుతున్నాడు. మనం ఒకచోట చూడాలి. భవ శర్వ ఈశాన పశుపతి రుద్ర ఇవన్నీ శివుని యొక్క అష్టమూర్తులు. భవాయ అంటే కలిగించువాడు. ఈ కలిగేదంతా కూడా జలంలోంచి కలుగుతుంది. మొదట జలము, తర్వాత జగత్తు అని మనకి పురాణాల్లో ప్రళయం తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించినప్పుడు ఏకారణమైన జలాన్నే వర్ణించారు. ఈ జలమును అధిష్ఠించిన ఈశ్వర చైతన్యానికి భవము అని పేరు. అది జలం, అది విశేషం. అంటే జన్మ లయము దేని ఎందుకు కలుగుతుందో జలం అని చెప్పారు. ఇది ఒక విశేషమైనటువంటి శబ్దం మనకి. అలాంటి జలమును అధిష్ఠించిన ఈశ్వర చైతన్యం భవ అని. అందుకే ఈశ్వరారాధనలో మనం భవ శర్వ భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపత ఏ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ నిత్య పూజలు మనం అంటాం. మన శివుడు నామాలన్నీ తెలియకపోయినా, రుద్రమంతా తెలియకపోయినా ఎనిమిది తెలిస్తే చాలని చెప్పారు. ఆ ఎనిమిదే శివుని యొక్క అష్టమూర్తులని. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు. ఇది బయట విశ్వంలోని మన శరీరంలోనే ఉన్నాయి. ఇక్కడిది అక్కడిది కూడా ఘోరాఘోర రూపాలతోనే ఉంటాయి. అవి రెండూ కూడా శివంగా పరిణమించాలి, అది మనం కోరుకునేది క్లుప్తంగా. ఇప్పుడు చెప్పిన ఈ ఇన్ని వర్ణనలు అష్టమూర్తులను ఆధారం చేసుకున్నవి. ఈ ఎనిమిదింటితో కూడినవే ఇవన్నీ కూడా. ఈ ఎనిమిది కూడా మనకు ఘోరముగా కాకుండా అఘోరంగా ఉండాలి. జలం కావాలి కానీ మనల్ని ముంచకూడదు. అగ్ని కావాలి కానీ అది మనల్ని తగలబెట్టకూడదు. భూమి కావాలి కానీ అది కంపించకూడదు అని అనుకుంటున్నాం కదా. అంటే మనకు అన్నీ కావాలి కానీ ఏవి బాధ పెట్టకూడదు. చివరికి మనలో ఉన్న చైతన్యం కూడా మనల్ని బాధ పెట్టకూడదు అనే మనం కోరుకోవాలి. అలాగే ఎనిమిది రూపములతో రుద్రుడు మనకు శివంకరుడై ఉండడానికి ఈ నామములు మన చేత పెద్దవాళ్ళు పూజ చేయించారు. అర్థం అయినా అవకపోయినా ఎనిమిది నామాలు అనేవాడికి అంతా అఘోరమే, అంతా శాంతమే, అంతా శివమే. ఆ నామాలను ఇక్కడ చెప్తున్నారు. ఈ పశుపతి లాంటి నామాల వివరణ మనం ముందే చెప్పుకున్నాం గనక ఇక్కడ వివరించట్లేదు. ఇలా స్వామి పంచకృత్య పరాయణత్వ లక్షణం అంతా కూడా ఈ నామాలను నిక్షిప్తం చేసి భవాయ రుద్రాయ సర్వాయ పశుపతయే అనేటువంటి విశేషం చెప్పి సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాస్తే ప్రసూయంతే అని వేదం చెప్పింది. బ్రహ్మ విష్ణు రుద్రాదులందరూ ఏ పరమాత్మ నుంచి వచ్చారో ఆ పరమాత్మని ఇక్కడ భవా అని కీర్తించారు. ఇలాంటి వైదిక ప్రమాణములని తెలియజేస్తున్నది. ఈ అష్టమూర్తులను ఆరాధించడం వల్ల అతడు పశుపతయే అని తెలిస్తే పాశము నుంచి మనం విమోచనం పొంది మోక్షాన్ని పొందుతాం. అందుకు పశుపతయే అంటే మోక్షకారకుడైన పరమేశ్వరుడు. పశుపతి నామం తలుచుకుంటున్నంత సేపు మనకు అభయం లభిస్తుంది. అదేమిటి అంటే ఈ బంధములు ఉన్నా ఈ తాడు ఆయన చేతిలో ఉంది. ఎంత విశేషం చెప్పారు అంటే శివజ్ఞానం లేనిది కైవల్యం లేదు. శివజ్ఞానం అంటే అర్థం ఏమిటి? శివజ్ఞానము అంటే శివుడు అంటే తెలుసు, నాకు త్రిశూలం పట్టుకుంటాడు పైన జడల్ని వేసుకుంటాడు అని కాదు. సరే, ఆ రూపంలోని శివజ్ఞానం ఉంది అది తెలుసుకుంటే వేరే విషయం. ఆయన జటాజుటానికో జ్ఞానం ఉంది, ఆయన త్రిశూలానికో జ్ఞానం ఉంది. శివజ్ఞానం అంటే శివమంటే శుభం, శివమంటే శాంతి, శివమంటే క్షేమం, శివమంటే అతీతం, త్రిగుణాలకి అతీతమైనటువంటిది. ఆ జ్ఞానం వస్తేనే కైవల్యము. అందుకే శివం అవిజ్ఞాయ, శివుని గురించి తెలియనప్పుడు వాడికి జ్ఞానం రాదు అని శాస్త్రం చెప్తున్నది. అందుకు ఆ పరమేశ్వర జ్ఞానం ఒక్కటే కైవల్యదాయకం. కనుక పశుపతయే జ్ఞానస్వరూపుడైన పరమేశ్వరుని చెప్పారు. ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం తలంచుకుంటే నమో నీలగ్రీవాయ శితికంఠాయ, ఎంత గొప్ప మాటగా చెప్పారండి ఇది. నీలగ్రీవా శితికంఠ అని వర్ణించారు ఇక్కడ. శివుడు నల్లని కంఠం ఉన్నవాడు అని, ఇదే నల్లని కంఠం ఉన్నవాడు నూరుకుంటే శితికంఠాయ అని వెంటనే అన్నారు తెల్లని కంఠం వాడు. నల్లని కంఠం ఉన్న శివుడు, తెల్లని కంఠం ఉన్న శివుడు రెండూ ఆయనట. ఏమిటండి ఇంత విశేషంగా చెప్పడం అంటే, ఆయన రూపం కల్పన అనేది లోక రక్షణ కోసమే తప్ప ఆయనకు ఒక రూపం లేదు. ఆయన నీలకంఠుడైనా ఆయనే, శితికంఠుడైనా ఆయనే. తెల్లని స్వామిలో నల్లని కంఠండి, అదొక అందం. చక్కగా వెలుగుతున్న జ్యోతిలో నీలకాంతిలాగా స్వామి ఉందా అట్ట, అది విశేషం. ఆ నీలకాంతి ఆ కంఠ మధ్యంలో ప్రకాశిస్తూ ఉంటే స్వామి తెల్లని వాడు ఎలా ఉన్నాడంటే దాక్షిణ్యంబొక రూపు కట్టి ఎదుటంతా నిలిచినట్లున్నది. అక్షీణంబగు జ్యోతి మధ్యమున నీలాభన్ విడంబించు నీ రక్షాణైపుని చాటు శ్రీగళముతో రాజిల్లు సర్వేశ నా పక్షంబుండి స్మరింపు మామదిని దేవా నీలకంఠేశ్వర. ఆ పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడి ఉండగా ఆ మధ్యలో జ్యోతికి మధ్యలో నీలకాంతి వలె ఆయన కంఠంలో నీలపు కాంతి కనిపిస్తుందట. అది ఎందుకంటే రక్షణ, మిమ్మల్ని కాపాడుతాను ఆయన అని చెప్పడానికి నీలకంఠుడై భాషిస్తూ ఉన్నాడు స్వామి. ఆ నీలకంఠుడు నిజానికి ఆయన చూడగానే తెలుసుకోవాలి ఆయన నీలకంఠుడు అయ్యాడు కానీ నిజానికి తెల్లని కంఠం వాడేనండి. అందుకే శితికంఠాయ, నీలకంఠం కాకముందో శితికంఠుడే కదా, మరి నీలకంఠుడు ఎందుకు అయ్యాడు? మనల్ని రక్షించడం కోసం. అందుకే నీలకంఠం చూడగానే పాపం తెల్లని గొంతు కాస్త నీలం చేసుకున్నాడే. ఎవరి కోసమయ్యా? మన కోసం. ఆయన కారుణ్యాన్ని చూపిస్తున్నాడు. లోక రక్షణ కోసం విషాన్ని కంఠంలో దాచుకుని నీలకంఠుడయ్యాడు గనక నీలగ్రీవాయచ శితికంఠాయ అని వర్ణించారు ఇక్కడ స్వామిని. ఆయనే నమకపర్దినే చ వ్యుప్త కేశాయచ. ఆ పరమేశ్వరుడు జుట్టు బాగా పెంచుకున్నటువంటి వాడు. కపర్దము అని స్వామి జటాజూటానికి పేరు. ఎంత జటాజూటం అండి అది, ఎంత జటాజూటం అంటే అగస్త్య మహర్షి సముద్రాన్ని తాగేసిన తర్వాత భగీరథుడు తెచ్చినటువంటి జలంతో సముద్రం నిండిపోయింది. భగీరథుడు ఏ జలం తెచ్చాడు? శివుడు జడపాయల నుంచి వదిన కాసింత నీరు పట్టుకొచ్చి సముద్రం నిండిపోయింది అక్కడ. అంటే ఆయన ఒక పాయలో కొంత వదిలేడంటే అది అంతుందో అక్కడ, అంతని జడలో పెట్టుకున్నాడంటే ఆయన అంతున్నాడో. మహారూపాన్ని ఊహించుకుంటే అంత జటాజూటంలో ఆ గంగని నిబద్ధం చేశాడు. అందుకే స్వామి జటాజూటానికి కపర్దము అని పేరు. కపర్దం అంటే కం పర్దయతి ఇది కపర్దం అని. కమ్ అంటే జలం, పర్దయతి అంటే పాలించినది నియంత్రించినది అని అర్థం. జలమును నియంత్రించేటటువంటి జటాజూటం కలవాడు గనక, అంటే బ్రిడ్జి కట్టిన వాడు మొదటే ఆయన, జలాన్ని నియంత్రించినటువంటి వాడు, తన జటాజూటంతోనే కట్టేట. అంత దుడుకుళ్ళ గంగ ఆ జడలోకి వచ్చేటప్పటికీ ఎలా రావాలో బయటికి తెలియలేదు. అంత ఆకాశ పథంలోంచి దిగింది కానీ ఆ తలలో ఇమిడిపోయింది. అలా ఉన్నాడైన. అందుకు అంత మహాజటాజూటంట. కపర్దినే శివుని జటాజూటాన్ని తలంచుకుంటే ఒక సిద్ధి ఉందండి, అదొక విశేషం. మనకి ఇక్కడ ప్రతి మంత్రంలో ఆ నామంలో ఓ భవాయ అర్థం చేసుకున్నాం అని కాదు. భవ అనే శబ్దం మనలో చెవిలోంచి వెళ్ళిందంటే ఒక ప్రయోజనం ఉంది. అలాగే కపర్దినే అనగానే అంత జటాజూటం ధరించుకున్న పరమేశ్వరుని ఒక్కసారి తలంచుకుంటే కలిగే శక్తులు ఎన్నో అంటే, ఆ జడలో ఎన్ని ఉన్నాయో అన్ని శక్తులుట. ఆ జడలో ఎన్ని శక్తులు ఉన్నాయో తెలుసా? ఊహించగలమా? ఊహించగలం, మీరు ప్రయత్నించండి. ఎలాగూ దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానిద్దామని యజ్ఞం చేస్తే ఆయన ఏం పట్టించుకోకపోతే అమ్మవారు బయలుదేరారు, ఈయన ఇంతే అవమానించినా పట్టించుకోడు, శివ ద్రోహుల్ని శిక్షించడానికి నేనే బయలుదేరుతానని వెళ్ళింది ఆ తల్లి. వెళ్ళిన తర్వాత ఆ తల్లి, దక్షుడు శివనిందకుడు గనక శివనిందకుడు కూతురుగా ఉండరాదనే దేహాన్ని త్యాగం చేసింది. అప్పుడు కబురు అందిన తర్వాత ఆయన లేచాడు. లేచి ఏం చేశాడు? ఒక్క జడ తీసేటండి, తీసి కొట్టాడు. కొడితే ఎవడొచ్చాడో తెలుసా? అభ్రమ్లహాది భ్ర విభ్రమ భ్ర భ్రమ కృన్నీల దీర్ఘ శరీరమరా వచ్చాడు ఒక ఆయన. ఎవడు? వీరభద్రస్వామి. ఆయనకి ఎన్ని చేతులు అంటే 1000 చేతులతో వచ్చాడు. ఆయన 3 కళ్ళతో 1000 చేతులతో 1000 చేతులకు ఆయుధాలతో భద్రకాళి సమేతుడే వెనకాల రుద్రగణాలతో సహా వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక్క జటాజూటంలోంచి వచ్చాడు. ఇలాంటి జడలు ఎన్నున్నాయో అంటే ఎన్ని శక్తులు ఉన్నాయో దానిలో ఆలోచించుకోండి. ఒక మహాగ్నికి ఎన్ని శిఖలున్నాయో పరమేశ్వరుడికి అంత కపర్ధం ఉన్నది. అది విశేషం. స్వామి కపర్ధము కంపర్ధయతి. మనం మొదటే చెప్పుకున్నాం, శివుడంటే ఎవరు? యజ్ఞాగ్ని స్వరూపుడు అనేటటువంటిది. అందుకే శివుణ్ణి ధ్యానిస్తున్నామంటే యజ్ఞాగ్నిని ధ్యానిస్తున్నాం. యజ్ఞాగ్నిని మనం రగిల్చినప్పుడు ఒట్టి అగ్ని యందు నెయ్యి పోస్తే ఏ దేవతకి అందదు. అగ్నిని రగిల్చినప్పుడు స్వామిధేని మంత్రములు మనం చదువుతున్నాం. ఆ మంత్రాలు చదివినప్పుడు విశ్వవ్యాపకమైన ఏ ఈశ్వర చైతన్యం ఉందో దాన్ని ఇందులో ఆవహింపజేస్తున్నాం. ఆ ఈశ్వర చైతన్యమే ఇంద్రుడుగా వరుణుడుగా యముడుగా మిగిలిన దేవతలుగా ఉంది గనక ఆ అగ్నియందు మనం సర్వదేవతలకి సమర్పణ చేస్తున్నాం. అంటే అగ్నియందు ఎవరు ఆవహింపబడ్డారు? ఈశ్వర చైతన్యం ఆవహింపబడింది. అందుకే రుద్రుడు అగ్నిహోత్ర స్వరూపుడు. అగ్నియందు ఆహుతులు ఇవ్వడం ఎలాంటిదో శివలింగానికి అభిషేకం చేయడం అలాంటిదే అని చెప్పుకున్నాం. విశ్వమంతా అగ్ని సోమాత్మకమనే ఫార్ములాతో నడుస్తుందని వివరమంతా చెప్పుకున్నాం. మళ్ళీ ఆ వివరం నేను చెప్పను, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే పరమేశ్వరుని తలంచుకున్నామంటేనే ఎర్రని జటలవాడు ఆయన. ఆ అగ్నికి ఎన్ని శిఖలో మనకేం తెలుసండి? అనంత శిఖలున్నాయి. ఆ నాలుకలు పెంచుకుంటూ వెళ్ళి దేన్నైనా దగ్ధం చేయగలిగే శక్తి అగ్నికి ఉంది. అలాంటి మహాగ్ని స్వరూపుడైన పరమేశ్వరుడు అంత అగ్ని ప్రజ్వరిల్లడానికి కారణం రసం వల్ల ప్రజ్వరిల్లుతుంది. అందులో మన ఆహుతులు వేస్తేనే కదా ప్రజ్వరిల్లుతుంది. ఆజ్యం పోస్తే ఆ రసం ఎవరు? మళ్ళీ ఆ రసము ఆయన స్వరూపమే. రసం ఆయన నుంచే పుడుతుంది. అగ్ని లేనిది రసం లేదు, రసం లేనిది అగ్ని లేదు. ఇవి పరస్పరం ఆధార ఆధేయములు. ఈ అగ్ని సోమములే శివ పార్వతుడుగా చెప్పబడుతూ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఈ మొత్తం తత్వమే శివస్వరూపంలో ఉందని జటాజూటములన్నీ కూడా అగ్నిశిఖలని చెప్పి అందులో పడుతున్నటువంటి అందులో ఉన్న గంగా చంద్రలేఖ ఈ రెండు కూడా రసానికి సంకేతమైతే ఆ జడలు అగ్నికి సంకేతమని ఈ మొత్తంగా మనం యజ్ఞాగ్నినే శివస్వరూపంలో చూస్తున్నామని చెప్పుకున్నాం. ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే శివుని యొక్క ఆ స్వరూపాన్ని భావించిన వెంటనే ఈ విశ్వమనే యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ మూల చిదగ్ని కుండం అందులోంచి ఆవిష్కరిస్తున్న ఈశ్వర శక్తి మనకు అవగతమవుతుంది. ఇదే చిదగ్నికుండ సంభూత అయినటువంటి పరాశక్తి విశేషం. ఇవన్నీ ఒకదానికో సంబంధం ఉన్నటువంటిది. అది యజ్ఞ స్వరూపము గనుకనే యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి అని అక్కడ చెప్పుకున్నాం. యజ్ఞో యజ్ఞ విదవ్యంగో యజ్ఞాంగో అని చెప్పుకుంటున్నాం విష్ణు శాస్త్రంలో. యజ్ఞ భుగ్యజ్ఞ కుజ్ఞి అనే మంత్రములన్నీ కూడా అందుకే ఇదంతా ఒక మహాయజ్ఞ స్వరూపం. యజ్ఞస్వరూపమే విశ్వవ్యాపకమైంది గనక యజ్ఞో వై విష్ణు అని చెప్తున్నాం. అందుకే వేదం ఎప్పుడు ఒకే పరమేశ్వరుని చెప్తున్నది అని మనం భావించడానికి కారణం ఇది. ఇది ఎందుకు చెప్తున్నామంటే రుద్రా అనేటువంటిది ఆ అగ్నితత్వం అని రుద్ర శబ్దానికి అర్థం చెప్పినప్పుడే చెప్పుకున్నాం మనం. రుద్ర అనే దానిలో ఉన్న అగ్ని లక్షణం ద్రావ అందులో ద్ర అనే శబ్దం. రుద్రలో రెండు రకారములు ప్రగాఢంగా మనకు కనిపిస్తున్నాయి. రకార ప్రాధాన్యం, రకారం అగ్నివాచకం, పైగా ద్ర అనే శబ్దం ఉంది. ద్రవీభూతం అంటే రుద్రుడు అంటే కరిగించేవాడు అని అర్థం. ద్రవీభూతం చేసేవాడు అగ్ని యొక్క లక్షణం కదండి, కరిగిస్తుంది. ఆ కరిగేది అగ్నిలో పడి మళ్ళీ అగ్ని ప్రజ్వరిల్లింపజేస్తుంది. ఈ పరస్పర ఆధార ఆధేయ తత్వమే విశ్వమంతా వ్యాపించింది. ఎంత సైన్స్ రుద్రనామంలో ఉందో మీరు చూస్తే రుద్ర అన్నప్పుడు మనలో ఆ ఎనర్జీ అంతా కూడాను ఉత్పన్నమవుతున్నది. ఇలా మనం ఒక్కసారి గమనించినప్పుడు ఆ రుద్రస్వరూపంలో కరిగించే లక్షణం ఉంది, అదే ఆ కరిగించడమే ఏడిపించడం. అందుకే ఏడిపించేవాడు అన్నారు. ఆ ఏడిపించడం బాధించి ఏడిపించచ్చండి, పరమేశ్వరుడు ఇంకోలా కూడా ఏడిపిస్తాడట. అది ఎలాగుంటే ఆ ఈశ్వరుని యొక్క కారుణ్యం కానీ ఆయన మహిమ కానీ ఆయన యొక్క లీల కానీ వైభవం కానీ తెలిస్తే కరగగలిగే లక్షణం ఉన్న వెన్నలాంటి మనస్సు కరిగిపోతుందండి, అలా కూడా ఏడిపిస్తాడు ఆయన. అందుకే ఈశ్వరు లీల వింటే చెమరించని కన్ను వృధా కదండి. ఆ ఈశ్వరుడు ఆ విధంగా కూడా కరిగిస్తాడట. అలా కరిగిపోవడానికి భక్తి అని పేరు. ద్రవించిపోవడమే భక్తి అంటే, ద్రవించిపోయే లక్షణానికి భక్తి అని పేరు. ద్రవీభూతం కాని వాడికి భక్తి రాదు. ఎంత విష్ణు కథ చెప్పినా ఎంత శివ కథ చెప్పినా అలా బండలాగుంటే వాడెవడు బతుకు బాగు చేయలేడు వాడికి. అందుకు వాడు కరిగిపోవాలంటే అలా కరిగించే శివుడు ఉండాలి. అందుకే ఒక భావన మన అందమైన భావన ఒకసారి చేసుకున్నాం, ఒక్కసారి రణించుకోవాలి. అది రుద్రుడు అనేవాడు ఒక మహాగ్ని అయితే మనం చేసేది నమస్కారం. నమస్కారం అంటే మనస్సే నమస్సు అన్నాం. ఆహుతి వేయడం యజ్ఞంలో చేసే ప్రక్రియ. అందులో స్వాహ అని వేశాం, అంటే నాది కాదు నీదే అని ఇచ్చేసాం నమమ. అలాగే దాని బదులు మనస్సు ఇవ్వడం నమః. ఇది ఇచ్చినప్పుడు కూడా మన మనస్సు ఒక నెయ్యిలా పడిపోవాలి ఆయనలో. చివరికి మనస్సుకు ప్రత్యేకమైన ఉనికి ఉండకూడదు, ఆ మనోలయమే మోక్షం. అది నమస్కారం ద్వారా మనకి సిద్ధించాలి. అందుకు ఏం చేయాలంటే మనం నేతిని అగ్నిలో వెయ్యాలి అంటే అది గడ్డ కట్టుకుపోతే అగ్నిలో వెయ్యలేం. అప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఆ అగ్ని దగ్గరే పెడతాం, అగ్నిహోత్రం దగ్గరే పెడతాం. పెట్టినప్పుడు అది ఏమవుతుంది, కరుగుతుంది. కరిగిన తర్వాత ఏం చేస్తున్నాం, అందులో వేసేసాం. అలాగే అహంకారంతో పేరుకుపోయి గడ్డ కట్టుకుపోయిన ఈ మనస్సుని శివ భావన శివచింతన అనేటటువంటి దాన్ని తగిలిస్తే శివుడు వేడి తగలాలండి. ఈ మనస్సు అనేటువంటి కలడు కట్టినటువంటి ఆ నెయ్యికి శివుడు వేడి తగలాలి. శివుడు వేడి తగలటువంటి శివస్పృహ శివజ్ఞానం శివచింతన అనే సెగ తగిలితే ఇది కరిగిపోతుంది. కరిగి తర్వాత ఏమవుతుంది, అగ్నిలో పడిపోతుంది. పడిపోయాక ఇంకా దాని ఉనికి లేదు, అది విశేషం. అందుకే కరగడం భక్తి, అందులో చేరిపోవడం ముక్తి, ఇది విశేషం. అందుకు ఆ కరిగే లక్షణం రుద్రుడి దగ్గర మనకు కరగాలి. అలా మనస్సును కరిగించే లక్షణం ఆయన దగ్గర ఉంది, అది విశేషం. మనం అన్నిటికీ ఏడుస్తాం, నిజంగా ఏడిపించే లక్షణం అక్కడ ఏం లేదు, బ్రహ్మచేత ఏడుస్తాం. కానీ ఏడిపించే లక్షణం ఈశ్వరుడి దగ్గర ఉంది అని తలంచుకుంటే ఏడుస్తాం. ఇంకా కనపడవా స్వామి అని ఏడుస్తాం, ఇంకా అనుగ్రహించవా స్వామి అని ఏడుస్తాం, ఆహా ఇంత గొప్పవాడివా స్వామి అని ఏడుస్తాం. భక్తులందరూ ఏడిచి ఏడిచి ఏడిచి వెళ్ళారు, అలా ఏడవాలని ఏడిచి వెళ్ళారు. తడపితన జానే విలపనం అన్నారు, అలా ఏడిపించే రుద్రుడు. అందుకు ఆ కపర్ధమ తలచుకోగానే ఈ అగ్నిశిఖలు ఈ జటాజూటమంతా గుర్తుకొస్తుంది. కంపర్ధయతి, ఈ రసాన్ని అంతటినీ కూడా వ్యవస్థీకరించేటువంటి మహాగ్ని స్వరూపుడు గనక కపర్ధినేచ అయితే ఇంత జటాజూటం పెట్టుకున్నాడు గనక ఈయన ఎప్పుడు జడలు పెట్టుకుంటాడు అని ఫైనల్ డెసిషన్కి రాలేమిట. వ్యుక్త కేశాయచ మొత్తం గొరిగేసుకుని కూడా కూర్చుంటాడు ఆయన. చాలామంది రెండు వేషాలు వేసేవాళ్ళు కనిపిస్తుంటారు మనకి, ఎందుకంటే ఇంత ఇది మంచి వ్యాపారంగా భావించే వాళ్ళు ఉంటారు. శంకరులే చెప్పారు, జటిలి ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్చన్న పిచన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష అన్నారు ఆయన. కడుపు నింపుకోవడానికి వేషాలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు, సరే వాళ్ళని వదులుదాం. కానీ యతి సంప్రదాయంలో జటి ముండి ఈ సంప్రదాయాలు ఉన్నాయి. జడలు ధరించిన గురుస్వరూపాలు ఉన్నాయి, జడలు ధరించిన గురుస్వరూపాలు ఉన్నాయి, జడలు లేని గురుస్వరూపాలు ఉన్నాయి. వ్యుక్త కేశాయచ అంటే తల గురిగించుకున్న గురువులు. కనుక ఇక్కడ చెప్పబడుతున్నది ఎవరు, యతీశ్వరుల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. గృత్యేభ్యో గృత్సపతిభ్యశ్చవో నమః, సంసారుల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. అదేమో లంపటులు, ఇది ఏ లంపటులు లేని వాళ్ళు. ఇదేనండి మనం చుట్టూ ఉన్న చూస్తున్న ప్రపంచం. ప్రవృత్తి మార్గంలో కొందరు, నివృత్తి మార్గంలో కొందరు, బైరాగులు కొందరు, సరాగులు కొందరు, సంసారులు కొందరు, సన్యాసులు కొందరు, అనేక వృత్తులు వారు ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్నిగా ఉన్నాయో అన్నింటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. అంత గొప్ప సన్యాసుల దేవుడు లేడు, అంత గొప్ప సంసారుల దేవుడు లేడు పరమేశ్వరుడు. అందుకే లంపటం ఆయనకు ఉంది. ఎంత లంపటం అండి, శివుణ్ణి లంపటుడు అనకుండా ఊరుకోగలమా, ఎంత లంపటం. కాకపోతే పొద్దున సమయానికి సూర్యుడిని పంపించి మళ్ళీ సమయానికి వాడిని వెనక్కి తీసుకొచ్చి వాడిలోంచి తన వెలుగుని పంచుతూ వీడు బాధపడుతున్నాడా వాడి బాధపడుతున్నాడని వాడిని కాపాడి భక్తవత్సరుడిని పేరు తెచ్చుకుని ఇన్ని అవస్థలు ఆయనకి ఎందుకండి, ఎంత లంపటమో, వీళ్ళు ఎక్కడ పాడిపోయి వీళ్ళు ఎక్కడ పాడైపోతారో అని వేదాన్ని ఏర్పాటు చేసి అది ప్రపంచంలో వృద్ధి చేయడానికి మరో గురువుల్ని పెట్టి ఎక్కడ ధర్మం తింటే అక్కడ దెబ్బతింటే అక్కడ తాను మళ్ళీ అవతరించి ఇన్ని లంపటాలు పెట్టుకున్నవాడు గుర్తిసేభ్యో గుర్తి పెంచవరమా, అంత పెట్టుకున్నాడు అంటాం కానీ ఏ లంపటం లేనివాడు ఆయనే. అందుకు సన్యాసుల రూపంలో, యతుల రూపంలో, గురువుల రూపంలో ఉన్న పరమేశ్వరుడు. ఇక్కడ పరమేశ్వరుడు ఆది గురువు అని వర్ణిస్తున్నారు. ఈ మంత్రము ఈశ్వరుని యొక్క గురుస్వరూపాన్ని తెలియజేసే మంత్రం. కపర్దినేచ వ్యుక్త కేశాయచ. అయితే ఇలాంటి గురువులు ఎవరైనా ఉంటే ఉదాహరణలు చూపించండి. ఈశ్వరుడికి ప్రతి రూపానికి మనం ఉదాహరణ చూపించాం. రథాలెక్కేవాడు అంటే రథాలెక్కే వాళ్ళందరూ శివుడే ఒప్పుకుంటాం, కానీ శివుడు ఎప్పుడైనా రథం ఎక్కాడా అంటే త్రిపురాసుర సంహారం కథంతా పట్టుకొచ్చామే. వేటగాళ్ళందరిలోని శివుడు ఉన్నాడు ఒప్పుకుంటాం, కానీ శివుడు ఎప్పుడైనా వేటగాడయ్యాడా? ఆదికి రాత్రుని పట్టుకొచ్చామే. మరి కపర్దినేచ వ్యుప్తకేశాయచ కూడా రెండు రూపాలు మాకు చూపిస్తేనే నమ్ముతాం. చెప్దాం, కపర్దినే ఎవరు, వ్యుప్తకేశాయచ ఎవరు? కపర్దినే జడలు ధరించి కూర్చున్నటువంటి వాడు ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు వటవృక్ష నీడలో జడలు ధరించి చంద్రలేఖను పట్టుకుని చుట్టూ వృద్ధ శిష్యులను కూర్చోబెట్టుకుని ఆయన చిన్ముద్ర చూపించిన రూపం కపర్దినే అంటే దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న రుద్రునికి నమస్కారము అని. మరి వ్యుప్తకేశుడు ఎప్పుడయ్యాడండి? జడలు ధరించిన వాడైతే ఓకే, గుండు రూపంలో ఆయన ఎప్పుడు వచ్చాడండి అంటే ముక్త్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి. ఆయన మౌనంతో చిన్ముద్ర పట్టుకుంటే బ్రహ్మవాదులందరికీ అర్థమైందిట, మరి లోకానికంతరికీ ఎలా అర్థమవుతుంది అనుకున్నట్ట. అనుకుని ముక్త్వా మౌనం, మౌనాన్ని విడిచిపెట్టేసేట, మౌనాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు, వట విటపినో మూలతో నిష్పతంతి, మర్రి చెట్టు మొదలను విడిచిపెట్టేసి వచ్చేసాట భూమి మీదకి. ఎవరుగా వచ్చాడయ్యా? శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. అదండి యుక్తకేశాయచ అంటే ఎవరు, మన ఆదిశంకరుల రూపంలో వచ్చిన శివునికి నమస్కారము. అయ్యా రుద్రంలోనే శంకరుల గురించి చెప్పారా? రుద్రం పలానా బీసీ నాడు పుట్టింది, ఏడు నాడు పుట్టింది, పలానా ఏడికి పోయే పుస్తకం కాదండి. వేదం అనంతకాల దర్శనం, అందులో జరిగిన అవతారాలు మాత్రమే ఉండవు, జరగబోయేవి కూడా ఉంటాయి. శంకరాచార్యులు ఏ రుద్రంతో అభిషేకం చేసుకునేవారో ఆ రుద్రంలోనే ఆయన అవతారం గురించి ఉంది. అది విశేషం ఉంటుందండి. మరి రామచంద్రమూర్తి ఏ వేదాన్ని అధ్యయనం చేశాడో అదే వేదంలో రామకథ ఉంది. కృష్ణ పరమాత్మ ఏ వేదాన్ని నేర్చుకున్నారో అదే వేదంలో కృష్ణ కథ ఉంది. కానీ అని ఎరగనట్టే నేర్చుకున్నాడు. అందులో రామకథ ఉందన్న విషయం విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు రాముడి కాలంలో. అలాగే కృష్ణ కథ అందులో ఉందని ఆనాటి మహర్షులకు తెలుసు, మిగిలిన వారికి తెలియదు. అలాగే శంకరాచార్యుల వారి అవతారం కూడా వేదంలో చెప్పబడిందన్న విషయం పురాణ ప్రమాణంతో మనం తెలుసుకోవాలి. అందుకు మనకు శివరహస్యం చెప్తున్నది, చతుర్భిస్సహిత శిష్యై శంకరో అవతరిష్యతి అన్నారు. ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే వైదిక ధర్మం ముక్కలు ముక్కలైపోయినదో, అవేదిక ధర్మములన్నీ వచ్చాయో, ఆ పరమేశ్వరుడు చతుర్భిస్సహిత శిష్యై నలుగురు శిష్యులతో అవతరిస్తున్నారు. వారే సురేశ్వరాచార్య పద్మపాదాది మహా ఆచార్యులతో అవతరించినటువంటి ఆదిశంకర భగవత్పాదులు. అందుకే కపర్దినేచ అంటే దక్షిణామూర్తి స్వరూపం, వ్యుప్తకేశాయచ అంటే శంకరాచార్య స్వరూపం. దక్షిణామూర్తి మాత్రమే కాకుండా శివుని యొక్క అవతారములైన దూర్వాసాది మహర్షి స్వరూపాలు కూడా మనం ఒక్కసారి భావన చేయాలి. కపర్దనేచ వ్యుప్తకేశాయచ. ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే, చెల్లా చెదురుగా అటూ ఇటూ ఉన్నటువంటి జడలన్నింటినీ చక్కగా ముడివేస్తే దాని పేరు కపర్దం. ముడులన్నీ విప్పిస్తే ఉట్టి జడ చూడటం. ఈయన కపర్దం ఎంత అందంగా ముడివేసుకున్నాడో అసలు ఆ ఓపిక మెచ్చుకోవాలి మొత్తం. అంత జటాజూటాన్ని అంత చక్కగా ముడివేసుకున్నట్ట. ఆ ముడివేసి మళ్ళీ ఆ ముడి ఎక్కడైనా విడకూడదుట. అందుకేం చేశాడు, ఒక సర్పం అక్కడ తలపాగల చుట్టూ కూర్చుందిరా ముడి విడకుండా. అలా కూర్చున్నాడు ఆయన కపర్దినే అంటే అటు ఇటు చల్లా చెదిరైపోతున్న వాటన్నిటినీ చక్కగా ఒకచోట బంధించేట. ఇది జగత్తులో ఆయన చేసే పని. వివిధ విధములుగా ఉన్న వాటన్నిటిని ఒక చోట సమీకరించి కుదురు చేస్తాడు. మనకి చూడండి ఎన్ని బంధాలు, ఈ బంధాలన్నీ జటాజుటంలాగా ఒకదానితో ఒకదానికి లింకు దాన్నంతటి కుదురు చేశాడు. కనుక ఈ జగత్తునంతటినీ ఒక జటాజుటంలాగా వివిధ బంధాలతో పెట్టి ఉంచాడు. పెట్టుంచాడని అలాగే ఉంచుకుంటాడా? సమయం చూసి వ్యుక్త కేశాయచ మొత్తం గురిగేస్తాడు. అన్ని సమకూర్చుతాడు, అన్ని తొలగించగలడు. అది చెప్పడమే నమక్కపర్దినేచ వ్యుక్త కేశాయచ. ఇది విశేషం. పరమేశ్వరుడు జటాజుటాలు దేనికి సంకేతాలయ్యా అంటే అది ఆయనలో ఉన్నటువంటి జ్ఞానశక్తికి తపశ్శక్తికి సంకేతాలని చెప్పారు. తపస్సన్నా జ్ఞానమే అని అర్థంలేండి. బహుశాఖ హనంతశ్చ, వేదం ఎలా ఉంటుందంటే అనేక శాఖలతో అనంతములే విస్తరించి ఉంటుంది జ్ఞానం. అందుకే సాంఖ్యాది శాఖలన్నీ కూడా ఓడలవలే విస్తరిస్తే జ్ఞానమనే మర్రి చెట్టు ఉన్నది అన్నాడు. జ్ఞానమనే మర్రి చెట్టు సాంఖ్యాది విద్యలనే ఓడలను విస్తరించుకుందిట. అలా పరమేశ్వరుడు ఒక పెద్ద మర్రి చెట్టు లాంటి వాడు అని వర్ణించారు. మర్రి చెట్టు ఓడలు ఉన్నట్టు ఇనికి జాడలు ఉన్నాయట. అలాగే రకరకములైన జ్ఞానశక్తులు, విద్యాశక్తులు, లోక పాలక శక్తులు, లోక రక్షక శక్తులు దాచుకున్నాడు ఆయన ఆ జటాజుటంలో. అదేవిధంగా ఈ లోకాన్నతిట్టి ఉపసంహరించగలిగేవాడు ఆయనే గనక వ్యుక్త కేశాయచ అని చెప్పారు. ఇలాగే ఎల్లవేళలా ఈ జగత్తుని కనిపెట్టుకుంటూ ఎప్పుడు ఏది కావాలో చూసుకుంటున్నాడంటే, పైగా గురుస్వరూపం ఉన్నాం కదా, ఈ గురువుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే సహస్రాక్షాయచ శతధన్వనేచ. అది విశేషం. గురువుకు ఉండవలసింది సహస్రాక్ష లక్షణం. గురువులు సామూహిక ఉపదేశాలు చేయరండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. గురువులైన వాళ్ళకి వేల కళ్ళు ఉంటాయి, అది విశేషం. అనంతాక్షులు అంటే అర్థం సర్వజ్ఞులు అని అర్థం. సర్వజ్ఞుడైన వాడు డాక్టర్ అందరికీ ఇదే మందని ఇస్తాడా చెప్పండి? ఒక్కొక్క పేషెంట్కి ఒక అపాయింట్మెంట్, ఒక కన్సల్టింగ్. అంతేగాని తన దగ్గర వెయిట్ చేస్తున్న పేషెంట్లు అందరి దగ్గరికి వచ్చి మీరు అందరూ ఫలానా మంది వేసుకుని వెళ్ళిపోతే ఆ డాక్టర్ని అరెస్ట్ అయినా చేయాలి, కొట్టడి మీద కొట్టాలి. అలాగా ఆ జీవుడు ఏమిటి, ఆ జీవుడి యొక్క లక్షణం ఏమిటి పరిశీలించి వాడు ఏ విధంగా తరిస్తాడో ఆ విధంగా వాడికి అనుగుణమైన విద్యనిచ్చేవాడు గురువు. అందుకు సర్వజ్ఞత్వ లక్షణం గురువుకు ఉండాలి గనక సహస్రాక్షాయ అంటే సర్వజ్ఞుడు అని. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు అవునా కాదా అనే సందేహం ఎవ్వడికి కలగదు కదా. ఎస్ సర్వజ్ఞ అని వేదమే చెప్తూ ఉన్నది స్వామివారి గురించి వర్ణిస్తూ. అందుకే సర్వజ్ఞ సర్వవిత్ అని శృతి. సర్వజ్ఞుడు సర్వము తెలుసుకునేటువంటి వాడు అయిన ఆ పరమేశ్వరుడు శతధన్వని అనంతములైన ధనుస్సును కలిగినటువంటి వాడు.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org. Om Namah Shivaya.

అత్తనందనారు. పూర్వకాలంలో చోళదేశంలో అదనూరు అనేటటువంటి ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరు చుట్టూ కూడా కనుచూప మేరదాకా నానా విధాలైనటువంటి సస్యములు అంటే పంట పొలాలన్నీ కూడా ఉండేది. ఆ ఊరంతా కూడా సస్యశ్యామలమై పంట పొలాలతోనూ మేకలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు, బర్రెలు, ఎనుబోతులు మందల మందలుగా తిరుగుతూ స్వేచ్ఛగా కడుపు నిండా మేత వేస్తూ ఉండేవి. విశాలమైనటువంటి పచ్చిక బయళ్లు కన్నుల పండుగగా ఉండేవి. ఆ భూములన్నింటికీ అక్కడ పెద్ద నది ఉండేది. గ్రామం చుట్టూ లెక్కలేనటువంటి తటాకాలు ఉండేవి. అందులో వేలు లక్షలుగా తామర పూలు పూస్తూ ఉండేవి. వాటి యొక్క సువాసనలు యోజన దూరం వరకు వ్యాపిస్తూ ఉండేవి. ఆ మకరందాన్ని కోలటానికి అక్కడ బారులు తీరి తుమ్మెదలు అన్ని కూడా విహరిస్తూ ఉండేవి. అక్కడ ఉన్నటువంటి ఆ తటాకాల ఒడ్డున, చెరువుల ఒడ్డున అనేక రకాలైనటువంటి పండ్ల వృక్షాలు, వాటికి కాచినటువంటి ఆ పండ్ల యొక్క భారంతో వంగిపోయి ఉండేవి. ఆ పండ్లన్నీ పగిలిపోయి వాటి యొక్క రసమంతా కూడా చుక్కలు చుక్కలుగా నీటిలో పడుతూ ఉండేది. దాంతో ఆ చెరువులలో ఉండేటువంటి నీళ్లు కూడా ఒక రకమైనటువంటి పండ్ల రుచి వచ్చేది. ఆ చెరువులలో అక్కడ తిరిగేటటువంటి ఆ జలచరాలు అన్నీ కూడా ఎగిరి పడుతూ ఆ వృక్షముల నుంచి రాలేటటువంటి ఆ పండ్ల యొక్క రసాన్ని ఆస్వాదించడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉండేవి. అవి చాలా పల్లెటూరు అయినప్పటికీ బృహస్పతిని మించినటువంటి పండితులైనటువంటి వాళ్లు బ్రాహ్మణోత్తములు బోల్డు మంది ఉన్నారు. మిగిలిన అన్ని వర్ణాల వాళ్లు కూడా వాళ్ల యొక్క కుల వృత్తిని చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ సుఖ జీవనం చేస్తూ ఉన్నారు. అయితే ఆ పల్లెని ఆనుకుని హరిజన వాడ ఉంది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా హరిజనులే. ఆ హరిజన వాడలో ఎక్కడ చూసినప్పటికీ కొబ్బరి ఆకులతో కప్పినటువంటి చుట్టూ గుడిసెలు కనిపిస్తూ ఉండేవి. ఈ చుట్టూ గుడిసెలన్నీ కూడా ఒక వరుస లేకుండా ఇష్టం వచ్చినట్టుగా గుంపులు గుంపులుగా ఉండేవి. ఆ గుడిసెల మధ్య పెంట పోగులు, అక్కడ ఇష్టం వచ్చినట్టుగా కనిపిస్తూ ఉండేది. ఒకచోట కోడి ఈకలను పీకి రాసులు, ఆ ఈకలన్నీ కూడా రాసులు రాసులుగా కనిపిస్తూ ఉండేవి. ఇంకొక చోట జంతువుల యొక్క ఎముకల పోగులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఎముకల కోసం పోట్లాడుకుంటున్నటువంటి కుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక చోట ఊరబెట్టి ఆరవేయబడినటువంటి తోళ్లు వాడి దుర్వాసనకు అక్కడ చేరి అరుస్తూ ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉన్నటువంటి కాకులు, గద్దలు మొదలైనటువంటి ఈ పక్షులు, శరీర భాగాలన్నీ కూడా తెగవేయబడినటువంటి జంతువుల యొక్క కళేబరాలు ఇవన్నీ కూడా చూడటానికి అక్కడికి వెళ్లేటప్పటికీ అది హరిజనవాడ అని మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అటువంటి హరిజనవాడ ఒకటి ఉండేది ఆ ఊరికి కొద్ది దూరంలో. అక్కడ బాలబాలికలు అంటే చిన్నపిల్లలందరూ కూడా కుక్క పిల్లలతోనూ పంది పిల్లలతోనూ ఆడుకుంటూ ఉన్నారు. పందులకు కాళ్లు కట్టి కర్రలతో దాన్ని బాదినప్పుడు అది ఎలా గిలగిలా తన్నుకొని చచ్చిపోతుందో అది చూస్తూ ఉన్నారు. మెడలు కోసినప్పుడు ఆ కోళ్లు ఎగిరెగిరి ఎలా పడతాయో, ఎలా ప్రాణాలు వదులుతాయో అవన్నీ చూస్తూ ఉన్నారు. అవి చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆ కోళ్లు గాని పందులు గాని ఇవి చచ్చిపోతూ ఉంటే వీళ్లు ఆనందంగా చప్పట్లు కొడుతూ ఎగిరెగిరి కంతులు వేస్తూ కొరింతలు కొడుతూ ఉన్నారు. ఆ హరిజన వాళ్ళలో ఉన్నటువంటి పురుషుల్లో కొందరు కూలి నాలీ చేసుకోవడానికి గ్రామంలోకి వెడుతూ ఉండేవాళ్లు, కొందరు పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్లు, కొందరు ఇళ్ల దగ్గరే ఉండి చర్మాలు బాగు చేస్తూ చెప్పులు కొడుతూ తోళ్లతో వివిధ రకాలైనటువంటి వాద్యాలు తయారు చేస్తూ ఉండేవాళ్లు. స్త్రీలు రావి ఆకులతో చుట్టినటువంటి పొగాకు చుట్టలు కాలుస్తూ ఉండేవాళ్లు, రవికలు లేవు ఒడ్లు దంపుతూ ఉండేవాళ్లు, పాటలు పాడుతూ ఉండేవాళ్లు, వంటలు చేస్తూ
స్త్రీ పురుషులకు సహాయం చేస్తూ ఉండేవాళ్లు. ఇటువంటి ఆ గుడిసెల గుంపుకి కొంచెం దూరంలో గంజాయి వనంలో తులసి మొక్క ఉన్నట్టుగా పరిశుభ్రమైనటువంటి ఒక కుటీరం అనేది కనిపిస్తూ ఉన్నది. ప్రతి దినము ఆ కుటీరం లోపల బయట కూడా ఆవు పేడతో శుభ్రంగా అలికి ముగ్గులతో అలంకరిస్తూ ఉన్నారు. లోపల వెదురు తడికెలున్నాయి. ఆ వెదురు తడికెలకు శివుని యొక్క ఫోటోలు అన్ని కూడా తగిలించి ఉన్నాయి. ఆ చిత్రాలన్నీ కూడా వేలాడుతూ ఉన్నాయి. ఆ ఇంటి దగ్గర ఏ రకమైనటువంటి దుర్వాసన రావటం లేదు. ఎల్లప్పుడూ గుగ్గిలము మొదలైనటువంటి ధూపాలు పొగలు వేసినటువంటి సువాసనలు మాత్రమే వస్తూ ఉన్నాయి. అపరాహ్నం అయ్యేదాకా ఒక జాము లేదా రెండు జాముల పాటు మాత్రం ఆ కుటీరాన్ని విడిచిపోతూ ఉన్నాడు ఒక పిల్లవాడు. ఎప్పుడు ఆ కుటీరంలో కూర్చుని భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడు. నియమానుసారము కాలాన్ని లెక్క పెట్టుకుని అతడు బయటికి వెళ్లి తన యొక్క పరిపాటలు చేసుకుని వస్తాడు. లేనటువంటి సమయంలో ఎల్ల వేళలయందు కూడా ఆ కుటీరంలో ఒక శివలింగాన్ని పెట్టుకుని మట్టితో తయారు చేసినటువంటి ఒక శివలింగాన్ని పెట్టుకుని ఆ శివలింగాన్ని తదేకమైనటువంటి దృష్టితో ధ్యానం చేస్తూ ఉన్నాడు. అతడే భక్త నందనారు. అతడు తీరిక సమయాల్లో మాత్రం బయటికి వెళ్లి తన యొక్క సహచరులతో కలిసి వాద్యాలకు ఈ చర్మాలు తయారు చేస్తూ ఉన్నాడు, చెప్పులు కొడుతూ ఉన్నాడు, పొలానికి వెళ్లి పని చేస్తూ ఉన్నాడు, కావలసిన ధనాన్ని మాత్రం సంపాదించుకుంటూ ఉన్నాడు. దినం గడవాలి కదా, ఆ దినం గడవడానికి ఎంత ద్రవ్యం అవసరమవుతుందో అంత ద్రవ్యాన్ని మాత్రం సమకూర్చుకుంటూ ఉన్నాడు. మిగిలినటువంటి సమయంలో పూర్తిగా ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానంలోనే కాలం గడుపుతూ ఉన్నాడు. అతడే భక్త నందనారు. అతడు మూడు

ద్రవ్యాన్ని మాత్రం సంపాదించుకుంటూ ఉంటాడు. ఇది నందనారు యొక్క జీవితం. ఈ రకంగా సూర్యాస్తమయం దాకా పనిచేసి వచ్చేటప్పుడు ఆ దవలో ఉన్నటువంటి తడాకంలో స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఒంటి నిండా కూడా విభూది పోసుకుని అప్పుడు తన యొక్క కుటీరానికి వెడతాడు. ఆ పల్లెకు అతి దగ్గరగానే తిరుప్పుంగూరు అనే క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో విశ్వనాథుడు అనేటటువంటి పేరుతో ఆ పరమేశ్వరుడు వెలిసి ఉన్నాడు. నందనారు ఒకరోజు అనుకున్నాడు, ఆ విశ్వనాథుణ్ణి దర్శించాలి అని. అనుకున్నదే తడుగా తెల్లవారుదామనే బయలుదేరి హుటాహుటి ఆ ఊరికి వెళ్లాడు. తిరుప్పుంగూరు సమీపించాడు. ఆ సమీపించడంతోనే ఆనందోద్రేకంతో అతని యొక్క హృదయమంతా కూడా పొంగిపోతూ ఉన్నది. సూర్యోదయానికి పూర్వమే ఆ దివ్య క్షేత్రాన్ని చేరాడు. ఏటిలో స్నానం చేశాడు. పొడి బట్టలు కట్టుకున్నాడు. విభూతి రుద్రాక్షమాలలు ధరించాడు. ఆలయ గోపురం కనబడింది. చాలు, ఇంకేముంది, తన యొక్క జన్మగాథా ధన్యమైపోయింది అనుకున్నాడు. సాగిలబడి మొక్కాడు, నమస్కారాలు చేశాడు, పుల్లగింతలు పెట్టాడు. వడివడిగా ఆలయాన్ని సమీపించాడు. ఆలయాన్ని చుట్టూ మూడు సార్లుగా ప్రయత్నాలు చేశాడు. గోపుర ద్వారం దగ్గరకు వచ్చాడు. అక్కడ నిలిచి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వనాథుణ్ణి మనసారా ధ్యానించాడు. నిదానంగా స్వామి దర్శనం కోసం చూస్తూ ఉన్నాడు. అయితే అతడి దృష్టికి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ శివలింగం కనపడటం లేదు. శివుడికి అడ్డంగా నంది ఉన్నది. పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ పరమేశ్వర, పాహిమాం తండ్రి, ఆ నందీశ్వరుణ్ణి ఒక్కసారిగా తప్పుకోమనవయ్యా. నేను నీ యొక్క సుందరమైనటువంటి ఆ విగ్రహాన్ని దర్శించుకుంటాను అన్నాడు. భక్తుడి యొక్క మర ఆలకించాడు పరమశివుడు. అంతే, అడుగా ఉన్నటువంటి ఆ నందీశ్వరుడు కొద్దిగా పక్కకి తప్పుకున్నాడు. సదాశివుని యొక్క దర్శన భాగ్యం కలిగింది నందనారికి. నంది ఎప్పుడైతే పక్కకి తప్పుకున్నాడో అప్పుడు పరమేశ్వరుడి యొక్క లింగం పూర్తిగా దర్శనమైంది. వెంటనే సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. హరహర మహాదేవా శంభో అంటూ నమస్కారం చేశాడు. ఇంతకన్నా దగ్గరికి వెళ్లి సేవించడానికి అతనికి అదృష్టం లేదు. అతను పంచమ జాతి వాడు. తన దౌర్భాగ్యాన్ని తానే నిందించుకుంటూ ఆలయం చుట్టూ ప్రయత్నం చేయటానికి వెళ్లాడు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఆ నందనారికి కొంత ప్రదేశం ఒకచోట పల్లంగా కనిపించింది. వెంటనే అతని మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఇక్కడ ఒక చిన్న తటాకం గనక తవ్వినట్లయితే స్వామిని సేవించడానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్నానాలు చేయడానికి ఎంతో ఉపయోగిస్తుంది అనుకున్నాడు. అనుకున్నది అనుకోగానే వెంటనే అతడు ఆలయ ధర్మకర్త దగ్గరికి వెళ్లి తన యొక్క ఆలోచనని అతనికి చెప్పాడు. ఈ పనంతా నేనే చేస్తాను, అక్కడ తటాకాన్ని నేనే తవ్వుతాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ధర్మకర్త చాలా సంతోషించాడు. వెంటనే నందనారు పరమానంద భరితుడై పార, పరుగు, తట్ట, బుట్ట మొదలగిన ఉపకరణాలన్నీ తెచ్చుకుని తాడొక్కడే తవ్వేశాడు. వచ్చిన మట్టితో ఆ చుట్టూ ఎత్తుగా గట్టు నిర్మించాడు. ఇలా కొన్ని దినాలు, చాలా రోజులు పనిచేశాడు. చక్కని తటాకం ఒకటి ఏర్పడింది. అది చూసినటువంటి ఆ నందనారు ఆనందాశయంతో ఒళ్ళు మర్చిపోయాడు. శివుడికి మళ్లీ మళ్లీ మళ్లీ నమస్కారం చేసి స్వస్థలమనకేగి తన ఊరికి వెళ్లిపోయాడు. తన ఇంటికి వెళ్లిపోయాడు. యథాపూర్వం అరే తన యొక్క జీవితాన్ని సాగించడం మొదలుపెట్టాడు. ఈ రకంగా తిరుప్పుంగూరులో ఆ విశ్వనాథుడి యొక్క దివ్యమైనటువంటి దర్శనం కలిగినటువంటి రోజు నుంచి కూడా అతడి యొక్క భక్తి, నిష్ట ఇవన్నీ కూడా మరీ పెరిగిపోయినాయి. వ్యవధి లేకుండా అతడు సర్వకాల సర్వావస్థల యందు కూడా శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ ధ్యానంలో మైమర్చిపోతూ ఉన్నాడు. అతడికి శివభక్తుల సాంగత్యము అనేది పెరిగిపోయింది. వాళ్ల వల్ల అనేక విధానాలు తెలిసినాయి. శివార్చనలో విధానాలు తెలిసినాయి. శివతత్వ రహస్యం తెలుస్తూ ఉన్నది. శివక్షేత్రముల యొక్క మహాత్యం తెలుస్తూ ఉన్నది. ఆ క్షేత్రాలు దర్శించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ

0: క్షేత్రాల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఆనందనారికి చెప్తూ ఉన్నారు. అతడి యొక్క హృదయం పొంగిపోతూ ఉన్నది. తనకు కూడా ఆ క్షేత్రాలు దర్శించాలి అనేటటువంటి కోరిక కలుగుతోంది. ఎప్పుడు ఆ క్షేత్రాలు దర్శించగలుగుతానా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. అలా బయలుదేరి అనేకమైనటువంటి క్షేత్రాలు దర్శించి కేవలము గోపురం దర్శించినంత మాత్రం చేతనే తృప్తి పొందుతూ ఉండేవాడు. ఎందుకని అంటే అతడు పంచముడు, అతడికి ఆలయ ప్రవేశం లేదు. అందుచేత కేవలము ఆలయ గోపురాన్ని మాత్రమే దర్శించి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించినంతగా అతను ఆనందిస్తూ ఉండేవాడు. అయితే ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఒకనాడు ఎవడో ఒక భక్తుడు వచ్చి చెప్పాడు, నాయన చిదంబర క్షేత్రం ఉన్నదయ్యా, ఆ చిదంబరంలో ఉన్నటువంటి వాడు నటరాజేశ్వరుడు, చిదంబరేశ్వరుడు, ఆయనే నటరాజేశ్వరుడు. ఆ నటరాజేశ్వరుడు గనక మనకు కరుణించినట్లయితే, ఆయన కృపా కటాక్ష వీక్షణాలు గనక మన మీద పడ్డట్లయితే జన్మ రాహిత్యం జరుగుతుంది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి నందనారు చిదంబరం వెళ్లి ఆ పరమశివుణ్ణి, ఆ నటరాజేశ్వరుని దర్శించాలి అని అనుకుంటూ వెళ్ళూరుతూ ఉన్నాడు. ఎప్పుడు వెడదామా అని తయారవుతూ ఉన్నాడు. ఇదిగో తెల్లవారగానే బయలుదేరి చిదంబరం వెళ్లాలి అని అనుకుని నిద్రపోయాడు. తెల్లవారింది, ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కాని వెంటనే అతడి యొక్క కులం గుర్తొచ్చింది. నేను పంచముణ్ణి, ఆలయంలోకి నాకు ప్రవేశం లేదు. చిదంబరంలో స్వర్ణ మండపం ఉన్నది. ఆ సభాసరిలో 3000 మంది భక్తులు ఉంటారు. అటువంటి చోటికి నేను వెళ్లటమా? ఇంతమందిని అవమానపరచటమా? వాళ్లని అగౌరవపరచటమా? ఏ రకంగా నేను వెళ్లటానికి వీలులేదు, నాకు ఇంతే భాగ్యము అని అనుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. మళ్లీ చిదంబరం వెళదాము అని అనుకుంటూ ఉన్నాడు. ఉత్సాహపడుతూ ఉన్నాడు, ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నాడు. మళ్లీ అదే ఆలోచన, తన యొక్క కులం తను వెళ్లటానికి లేదు, తాను పంచముడు, మళ్లీ ప్రయాణాన్ని విరమించుకుంటూ ఉన్నాడు. ఇలా ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, అనేక సార్లు జరుగుతూ ఉన్నది. అతడు ప్రతిసారి కూడా చిదంబరం వెళ్లటానికి సిద్ధపడటం, మళ్లీ ఆగిపోవటం, ఇలా జరుగుతూ ఉన్నది. కాలం గడిచిపోతూ ఉన్నది. చిదంబరం వెళ్లాలి అనేటటువంటి కోరిక ఆ నందనారులో పెరిగిపోతూ ఉన్నది. అది తీవ్రమవుతోంది, తీవ్రతరమవుతోంది, తీవ్రతమము అవుతూ ఉన్నది. మితిమీరినటువంటి కోరిక కలిగింది. ఇక లాభం లేదు, ఏ రకంగానైనా సరే చిదంబరం వెళ్లాలి, స్వామిని దర్శించాలి అనుకున్నాడు. ఇక నిద్రాహారాలన్నీ కూడా మానేశాడు. నీటిలో మునిగినటువంటి వాడు బయట పట్టడానికి ఎంత తాపత్రయపడతాడో అంతగా తాపత్రయపడుతూ ఉన్నాడు అందన్నారు ఆ చిదంబరంలో ఉన్నటువంటి స్వామిని చూడటానికి. అలాగే ఆహారం కొరకు మొహం వాచిపోయినటువంటి వాడు అన్నం తినటానికి ఎలా ఎదురు చూస్తూ ఉంటాడో అదే రకంగా ఆ చిదంబరంలో ఉన్నటువంటి ఆ నటరాజేశ్వరుణ్ణి దర్శించడం కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రకంగా కాలాలు గడిచిపోతూ ఉన్నది. చివరికి ఒక రోజున ఆ ఈశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్ల చిదంబరం పోవాలి అని స్థిరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. పరమేశ్వర, జగదీశ్వర, శంకర, పాహిమాం, పాహిమాం అంటూ ఆ చిదంబరానికి బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి ఈ నందనారు చిదంబరం చేరాడు. భూలోక కైలాసము, అదే భూకైలాసము అని పేరు పొందినటువంటి ఆ చిదంబరం పొలిమేర చేరాడు. ఎప్పుడైతే చిదంబరం యొక్క పొలిమేర చేరాడో అప్పుడు ఆ చిదంబరేశ్వరుడి యొక్క ఆలయ గోపుర ప్రభలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవి బాలభానులాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. చూశాడు ఈ నందనారు. ఆ భక్తి ఆవేశంతో ఒళ్ళు తెలియటం లేదు, నేల మీద పడి సాగిలబడి మొక్కుతూ ఉన్నాడు. నా యొక్క జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు. పరమానందంతో ముందుకు నడవటం మొదలుపెట్టాడు. విశాలమైనటువంటి ఆలయ ప్రాకారాన్ని సమీపించాడు. అక్కడ ఆలయ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ చదువుతూ ఉన్నటువంటి వేద మంత్రముల యొక్క ధ్వనులన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ బ్రాహ్మణోత్తములందరూ కూర్చుని స్వాహాకార శబ్దాలు చేస్తూ హోమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ హోమ ధూమాలన్నీ కూడా పైకి ఎగసి కనిపిస్తూ ఉన్నాయి. భక్తులందరూ కూడా హరహర మహాదేవ అంటూ ఆ శివుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఈ శబ్దాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. భూమిలో ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆ కైలాసాన్ని కూడా మరిపిస్తూ ఉన్నది ఆ చిదంబరం. దాన్ని ఆ చిదంబరేశ్వరుణ్ణి ఇప్పుడు నేను దర్శించగలుగుతానా అని అనుకుంటూ ఉవ్విళ్ళొరుతూ అమితమైనటువంటి ఆనందంతో ఆనందాతిథ్యంతో అతడు అలా గబా గబా నడిచి వెళ్తూ ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలో మోగుతూ ఉన్నటువంటి ఆ ఘంటారావాలన్నీ కూడా అతని యొక్క చెవులకు వీణుల విందుగా ఉన్నాయి. ఇలా వెడుతూ ఉన్నటువంటి ఆ నందనార్కు హఠాత్తుగా అతని యొక్క వర్ణం గుర్తొచ్చింది. అయ్యో, నేను పంచముణ్ణి, నేను ఆలయంలోకి పోవటానికి సాహసం చేస్తూ ఉన్నాను, నేను అలా వెళ్ళటానికి లేదు కదా. 3000 మంది భక్తులు పవిత్రులో ఉన్నటువంటి చోటికి వెళ్ళటానికి సాహసించి ఎటువంటి పాపం చేయటానికి వడగట్టాను నేను. మరి నా స్వామిని ఏ రకంగా దర్శించగలుగుతాను, ఏమిటి దారి అని బాధపడుతూ చేతులు జోడించి శిరస్సునంచి ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ హరహర శంకర భక్తవ శంకర పాకిమాం పాకిమాం అంటూ ఆలయం యొక్క ప్రహరీ గోడ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు. అతడి కన్నులు ఆశాభంగ దుఃఖ భారం చేత చింత నిప్పుల వలె ఎర్రబడిపోయినాయి. ఆ పరమేశ్వరుడికి నా దుఃఖ నా హృదయంలో ఉన్నటువంటి ఈ వేదన తెలీదా, నేను ఎందుకు వచ్చానో తెలీదా, నేను ఏం చేస్తున్నానో తెలీదా, నా యొక్క కోరిక ఆ పరమేశ్వరుడికి తెలుసు కదా, కాబట్టి ఆ పరమేశ్వరుడే నాకు దిక్కు అని తలుచుకుంటూ ఆ ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రయత్నాలు చేసి చేసి చీకటి పడేదాకా అలా తిరిగి తిరిగి చీకటి పడిన తర్వాత బాగా అలసిపోయి నేల మీద అక్కడే పడిపోయి నిద్రపోయాడు. అలా నిద్రపోయినటువంటి నందనార్కు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నటరాజేశ్వరుడు దర్శనమిచ్చాడు. ఆ నటరాజేశ్వరుడు ఈ నందనారుతో, భక్తవరేణ్య, నిష్కల్మషమైనటువంటి నీ భక్తికి నేను మెచ్చుకున్నానయ్యా. ఈ ఆలయంలో కనక సభ ఉన్నది, అంటే బంగారంతో చేయబడినటువంటి ఆ సభామండపం ఉన్నది. అందులో ఉన్నటువంటి భక్త పండిత బృందమంతా కూడా రేపు ఉదయం అగ్నిహోత్రం ప్రజ్వలింపజేసి నీ కోసం ఎదురు చూస్తారు వాళ్ళు. నువ్వు ఆ అగ్నిలో ప్రవేశించి నీ జన్మ యొక్క దోషాన్ని పోగొట్టుకుని పరిశుద్ధుడవై నన్ను చేరగలవు అని చెప్పేసి వరమిచ్చాడు. నందనారు వెంటనే లేచాడు, చూశాడు పరమేశ్వరుడు ఎక్కడా కనపడలేదు, ఇదంతా కూడా కళ అని భావించాడు. కళలో ఆ పరమేశ్వరుడు తనకు ఈ విధంగా ఆజ్ఞ దయచేశాడు అని చెప్పి ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి అలా పరమేశ్వరుని కీర్తిస్తూ కూర్చుండిపోయాడు. ఈశ్వరుడు నందనారు కల్లో కనిపించినట్లే ఆ కనక సభలో ఉన్నటువంటి భక్తులకు కూడా కల్లో కనిపించి, నా పరమ భక్తుడు, నాకు పరమ ఆప్తుడు అయినటువంటి వాడు ఒకడు ఈ ఆలయ ఆవరణకి అవతల వేపన ఉన్నాడయ్యా, మీరందరూ కూడా వాడికి అగ్నిలో శుద్ధి చేయండి, అతడికి అగ్నిశుద్ధి చేయండి అని చెప్పాడు. ఆ మర్నాడు ఉదయం ఆ భక్తులందరూ కూడా కనక సభని చేరినప్పుడు వాళ్లలో ఒకరితో ఒకరు తమకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతం అంతా చెప్పుకుని, ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ అని భావించి అప్పటికప్పుడు అగ్నిని ప్రజ్వలింపజేసి ఆలయం బయటికి వచ్చారు. అందరూ కూడా నందనారు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నందనారు అప్పటికే స్నానం చేసి విభూది రుద్రాక్షమాలలు ధరించి సాక్షాత్తు దివ్య మంగళ రూపాన్ని ధరించి నిశ్చలుడై బయట కూర్చొని ఉన్నాడు. భక్తులందరూ కూడా అతన్ని సమీపించి అతన్ని గుర్తించి, సోదరా, నీ గురించేనయ్యా మాకు ఈశ్వరుడు చెప్పాడు, రాత్రి మా కల్లో కనిపించాడు, అగ్నిని సిద్ధం చేయమన్నాడు, నిన్ను అగ్ని పునీతుడుగా చేయమని చెప్పేసి మాకు ఆజ్ఞ ఇచ్చాడు, కాబట్టి అగ్నిని మేము సిద్ధం చేశాను, నువ్వు రావలసింది అన్నారు. ఆ మాటలు విన్నటువంటి నందనారు, నాయనలారా, స్నేహితులారా, నేను చాలా ధన్యుణ్ణయ్యాను అని లేచి ఆ భక్తుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించాడు. వారందరూ అగ్నిగుండం దగ్గరికి వచ్చారు. మంటలు పొగలు కక్కుతూ ఉన్నాయి. ఆ అగ్నిహోత్రుడు లోకాలన్నీ దహించేటటువంటి వాడికి లాగా మహోగ్రంగా మండుతూ ఉన్నాడు. అగ్నిశిఖలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. నందనారు ఆపాద మస్తకము విపజపోసుకున్నాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిలాగా నిలుచుని ఉన్నాడు. అగ్నిహోత్రుడికి ప్రయత్నం చేశాడు, నమస్కారం చేశాడు. మహాదేవ, హరహర, శంభో, శంకర అంటూ ఆ అగ్నిలో ప్రవేశించాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ వాళ్లు కూడా భక్తి పారవస్యంలో మునిగిపోయి హరహర, శంభో, శంకర అంటూ ఆ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ నందనారు అగ్నిలో ప్రవేశించాడు. చిత్రాతి చిత్రమైనటువంటి విషయం చూడండి. నందనారు యొక్క భౌతిక కాయం కాస్త మాయమైపోయింది. దాని స్థానంలో నిప్పుల్లో కరిగినటువంటి మేలు బంగారం రంగులాగా పచ్చని రంగుతో మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ శరీర ఛాయ, శిఖ, యజ్ఞోపవీతాలు, బంగారు కుండరాలతో దివ్యమైనటువంటి దేహం బయటికి వచ్చింది. అగ్నిహోత్రుడు తనంత తానుగా చల్లారిపోయాడు. పొట్టలో నుంచి బయటికి వచ్చే వాల్మీకి
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.

ే విపతిష్యతీతి సగ్నే సాకల్యసత్యమోద్ధ్యాపరిమోషిణోన్యపజస్ృరణ్యన్మ్యమానా

ప్రదక్షిణ్యే ఆపోవర్మస్వ్యాంతరంగ్రంథాయ్యాయత్వరాపరత్వరాపరత్వ్యమరత్వరాపరత్వ్యమేనా జగరస్ ప్రజాయ

ఆపన్వాజ్ఞేరక్షిహాభయాపన్వాజ్ఞేవృతేనాపన్వాజ్ఞేవృతేనాపన్వాజ్ఞేస్తాయేనా ప్రయత్నమాప్నోతి గాయత్రేణ పురస్

ప్రాణీణం ప్రోక్షరిరసంజిరమాజేన ప్రోక్షరితేన హోదస్తేన మేధ్యసేన ప్రోషిరా సమీరేనామా ధృక్తా చేదిక్తస్యా తేన విరుధిరేధిరో

శ్రీమద్గస్కనమోర్జస్వందంభయాదాం ప్రత్యాగమగ్నేర్జలక్షమధ్యే ఉత్సంగిరత్సమధునందమోర్వసమర్దశకంసదనామిదస్వాన్ ధ్రువమాగ్నిం ప్రయజ్ఞన విభుంచలేదాశ్వాదిత్వా విభుచ్యమాన్.

భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః యక్షరాజసఖం భగాక్షిహరం భుజంగ విభూషణం శైలరాజసుతాపరిష్కృతచారువామకలేవరం క్ష్వేడనీలగలం పరశ్వధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞవినాశినం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తిఫలప్రదం నిఖిలాఘసంఘనిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః భక్తవత్సలమర్చతాం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్ పరమప్రమేయమనూపమం భూమివారిన భోహుతాశన సోమపాలిత స్వాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమథ ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూథ సమావృతం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిరుపద్రవం